0: నగుచు నగుచు జీవితంబను నదిని దాటువారిలోన, నగుచు నగుచు జీవితంబను నదును దాటిని వారిలోన, ఏడ్చి ఏడ్చి తేలు మునుగుచు ఈతరాని వారల చూచి, ఏడ్చి ఏడ్చి తేలి మునుగుచు ఈతరాని వారల చూచి, జాలిగలుగక లోతెంతని అడుగువారు నరులేనా, జాలిగలుగక లోతెంత అని అడుగువారు నరులేనా.
1: People to stumble while they walk and while they cross the river of life, struggle for crossing the river of life. People who cry and cry, who float and who sink while they swim through the river of life. People, when they look at them, they feel sad and they ask them, what is the depth of the river? Is this really compassion to ask a man who is sinking and floating, what is the depth of the river which you are crossing?
0: Tamasambu vidaka tattambu kuduruna, rajasambu vidaka rakti radu, సాత్వికంబి భక్తి సాధనంబ ఉన్నయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: I'm telling you the truth, the simple truth, without giving up passion and without giving up anger, you are not going to get the real devotional aspect. Unless you take the path of sattvic nature, unless you take the path of being straight and truthful, you are not going to get devotion.
0: Prema swarupulaina Satya Sai Sevadala sabhyulara, మనం ఈనాడు అఖిల భారత సత్యసాయి సేవాదళం యొక్క సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఇది మూడవ సమ్మేళనం అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. గడిచిన మూడు సమ్మేళనం లోపల మనం సాధించినటువంటి ఘనత ఏమిటి? ఎట్టి మార్పును మనం సాధించాము? దీనికి భక్తి అని చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని గుర్తించడం అత్యవసరం.
1: Today we are having the third All India Conference of Sevadal. You are all aware that during the three conferences we have gone through, what is it that we have achieved? What is it that we have gained? It is a question which you should ask yourselves. And your achievements, have they together resulted in giving you the necessary devotion? This is a question which you should ask yourselves.
0: కేవలం కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు.
1: సింప్లీ బికాస్ వన్ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ గుడ్ డీడ్స్, దట్ కెనాట్ బి కాల్డ్ డివోషన్.
0: డ్యూటీ వితౌట్ లవ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం గుర్తించక కేవలం ఏదో కొన్ని మంచి కార్యములు చేస్తున్నామని, ఇది కేవలం ఒక విధమైనటువంటి భగవత్ సన్నిధికి ఒక పవిత్రమైన మార్గమని మనం భావించుకోవటం కూడాను అది ఒక వెర్రితనమే.
1: Without recognizing the sacredness that is contained in devotion which is full of duty and in such aspects of duty filled with devotion, to us to think that mere participation in some kind of work will lead you on the path of divinity and will lead you with devotion to the goal of divinity is just foolishness.
0: Pradhana mana sevadalam yokka conveners aya state yokka reporter gurinchi aneka rakamulaga varnincharu.
1: This morning the conveners of sevadal from different states have described in many ways the kind of activities which the sevadal is undertaking.
0: Oka rashtramu maroka rashtramu anusarinchatam ani kani, oka vyaktini maroka vyakti anusarinchadam kani, idi kevalam oka vidhamainatvanti guddi margam ane cheppavachu.
1: It is a blind path, it's a blind imitation for any one state to imitate another state, or for any individual to follow and imitate another individual.
0: అనుకరణ సరి అయినటువంటిది కానేరదు.
1: Following another person is not the right thing to do.
0: Imitation is human, creation is divine అని అంటుంటాం, కానీ ఈ విధమైనటువంటి యొక్క ఇమిటేషన్ కాదు మనకు కావాల్సినటువంటిది.
1: We talk of imitation being human. We talk of creation being divine. But this is not the kind of imitation which we should adopt.
0: కేవలం తన తృప్తి నిమిత్తమై తన ఆచరించేటువంటి మంచి కార్యములే సేవని భావించుకోవటం కూడాను అది సరి అనుకుంటే అర్థం కానేరదు.
1: Also to think that for one's own satisfaction to do something is service is not the right attitude.
0: మనకు మనం సంతృప్తి పట్టడమే కాకుండా సేవను అందుకునేటువంటి వ్యక్తి యొక్క సంతృప్తిని కూడా మనం లక్ష్యంలో ఉంచుకొని సేవను ఆచరించినప్పుడే అది సేవకు సరి అనేటువంటి అర్థం కావస్తుంది.
1: It is only when we have not only satisfaction to ourselves but also the satisfaction of the person who is receiving the service that such service can be called true service.
0: నిష్కామ సేవని మానవుని మాధవునిగా మారుస్తుంది.
1: It's only service and from which you do not aspire for the fruits of thereof. Such service will be turned man into God.
0: స్వార్థరహితమైనటువంటి సేవ లేక నిష్కార్యమైనటువంటి సేవ కొన్ని రకములైనటువంటి యొక్క ఫలితమునే కాకుండా జీవితమునే సార్థకంగా గావించుకునేటువంటి పవిత్రతను కూడా అందిస్తుంది.
1: Selfless service, service from which you do not seek the fruit thereof, it is such service will lead you not only to the spiritual goal but will also change you to a higher position.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయనటువంటి వారిని పెడమార్గం పట్టించక దిగజారనివ్వక అతి భద్రతగా రక్షించడానికి కూడా సంసిద్ధంగా ఉంటుంటాది.
1: Selfless service will enable those who are following the spiritual path to remain steadfastly on the spiritual path and will not let them swerve from that path.
0: అనేక రకములైనటువంటి సాధనలు అన్నింటికంటేను సేవ అనేటువంటి పవిత్రమైనటువంటి సాధన చాలా భగవంతునికి సమీపంగా గునిపోతుంది.
1: Of all types of sadhanas, the one sadhana which goes by the name of service that will take man close to God.
0: భగవత్ ప్రేమకు కూడాను పాత్రుని గావించుతుంది.
1: It will also make man deserve God's love.
0: జీవితము ఒక మధురమైనటువంటి ఒక పరిమళమైనటువంటి పుష్పం వంటిది.
1: Life is like a sweet and fragrant flower.
0: ఈ పుష్పములో ఉన్నటువంటి మకరందమే ప్రేమ.
1: The honey that is present in this fragrant flower of life is prema or love.
0: ఈ ప్రేమను ఒక మకరందమే కేవలము అంత్యములో ఇది ఒక జ్ఞానం అనేటువంటి ఫలంగా రూపొందుతుంది.
1: ఇట్ ఇస్ దిస్ హనీ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫ్లవర్ అ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ దట్ విల్ టర్న్ ఇన్ ది ఎండ్ ఇంటు ఎ ఫ్రూట్.
0: కనుక ప్రేమ అన్నటువంటిది పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మాన్ని కూడాను మనకు ప్రబోధించి పరమాత్మని యొక్క సన్నిధి పెన్నిధిని కూడాను అనుభవింపజేస్తుంది.
1: Love teaches us the sacredness and love towards God will take us close to God and put us near God.
0: ఇట్టి ప్రేమను మనము అనేక రకములుగా మనం అనుభవించుచున్నప్పటికీ పారమార్థిక ప్రేమ యందున్నటువంటి యొక్క మాధుర్యము అంతరార్థము పవిత్రత మరొక ప్రేమల యందు మనకు కానరాదు.
1: Although we are experiencing this love in many different ways and in many different aspects, we are not likely to find the sweetness and the fragrance that is present in the spiritual love in any other kind of love.
0: ఈ ప్రేమ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా గుర్తింపజేస్తుంది.
1: It is this divine love which will enable us to recognize the oneness of humanity.
0: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించడానికే మన మానవత్వం కూడాను ప్రాప్తించింది.
1: We have received the human birth in order that we may experience this oneness of humanity.
0: ఈ ఆధ్యాత్మిక మార్గము మానవుని ఏక బంధుత్వంగా అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంగా కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ స్పిరిచువల్ పాత్ విచ్ విల్ బైండ్ మ్యాన్కైండ్ ఇంటు వన్ థాట్ అండ్ విచ్ విల్ బ్రింగ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ హ్యుమానిటీ టుగెదర్ ఇంటు వన్ ఫోల్డ్.
0: సేవలో ఉన్నటువంటి యొక్క ఘనత మరొక విధమైనటువంటి సాధన ఎందుకు మనకు కానరాదు.
1: The greatness that is present in service is not to be seen in any other kind of sadhana.
0: కనుక మనము సేవను ప్రధాన లక్ష్యంనందు ఉంచుకొని శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనమని ఈ దాసత్వం లోపల కేవలం మానవత్వంలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా నిర్మూలం గావించి సన్నిహిత సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడా చేకూరుస్తుంది.
1: If we have this service as our primary aim and we adopt various practices of devotion to the Lord, such as listening to good things, such as serving people, such as praying to the Lord and so on, if we adopt all these different methods, then the service will enable you to get rid of the ego and to get rid of the bad qualities in you.
0: మానవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పశుత్వము ఒక అహంకారమే.
1: The one animal nature that is present in man, that is reminiscent in man, is his ego.
0: ఈ సేవ మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం గావించి కఠినత్వాన్ని మెత్తపరిచి మానవత్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: Service will remove the animal nature in man. Service will make man softer. Service will make man go nearer God.
0: ఎన్ని రకములైనటువంటి మనం సాధనలు చేసినప్పటికీ సేవ అను ప్రధానమైనటువంటి సాధన మనం సలపకున్నా మనలో ఉన్నటువంటి అహంకారం ఏనాటికి కూడా నిర్మూలం కాదు.
1: Although we may practice several types of sadhanas, unless we undertake service, we will not be able to get rid of the ego, the animal nature of ego in us.
0: ముద్దను చేతబట్టి మూతు చుట్టూ అనేక పర్యాయములు చుట్టినను మన యొక్క ఉదరం నిండదు, ఆకలి తీరదు.
1: You may hold the food in your hand and go on turning that hand which is full of food round your mouth. You will never relieve your hunger.
0: అది కేవలం మూతిలో చేరినప్పుడే, అది ఉదరమునకు చేరినప్పుడే మన ఆకలి తీరి పుష్టిని అందిస్తుంది, సంతృప్తిని కల్పిస్తుంది.
1: It is only when the food goes into your mouth, reaches your stomach and gets digested that your hunger will be relieved and that you will get strength and nourishment from that food.
0: అదే విధముగానే సాధనను ప్రధానమైనటువంటి యొక్క ఉదరమునకు మనము కొంత సాధన కలిగించినప్పుడే సరైనటువంటి యొక్క భగవత్ కృపను కాని అనుగ్రహం కాని పొందడానికి అర్హుడు అవుతాం.
1: In the same manner, in the name of sadhana, when you undertake proper sadhana and hand it over to yourself, will you deserve the kindness and the grace of God.
0: Prema swarupulara, meeru aneka rakamulainatundi karyakramamlo meeru palgontu కఠినమైనటువంటి కార్యాలకు ఎందుకు కూడా మీరు దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి పని ప్రధానమైనటువంటి లక్ష్యంలో మేము చూడటం, క్వాంటిటీ కాదు క్వాలిటీ ప్రధానమైనటువంటిగా మీరు లక్ష్యం ఉంచుకోవాలి.
1: ప్రేమస్వరూపస్, యు ఆర్ అండర్టేకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్, యు ఆర్ ప్రాక్టీసింగ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ వర్క్, బట్ వాట్ యు షుడ్ రిమెంబర్ ఇస్ దట్ ఇట్ ఇస్ నాట్ ది క్వాంటిటీ ఆఫ్ వర్క్ దట్ యు డు దట్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యు డు ఇస్ ఇంపార్టెంట్.
0: ఎట్టి ఘన కార్యాన్ని మనం సాధించాము, ఎట్టి అపవిత్రమైనటువంటి నీచమైనటువంటి కార్యములు ఎందుకు మనం నడుముంచి పనిచేశాము అనేటువంటి విచారణ కంటే ఎట్టి భావంతో చేశాము, ఎట్టి హృదయంతో చేశాము అనేటువంటి దాన్ని మీకు మీరు పరీక్ష చేసుకోవటం సత్యసాయి సేవాదళం యొక్క సభ్యులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It is very important and necessary for members of the Satya Sai Seva Dal not so much to ask themselves what is the great work which we have done, what is the amount of work which we have done, and what is the sacredness of the work which we have done. These are not as important as you are asking yourself what is the attitude with which I have done the work, what is the kind of heart and what is the kind of attitude which I have when I did this work.
0: Seva Anu Padamu చాలా పవిత్రమైనటువంటిది, ఉన్నది రెండు అక్షరం లేనను దాని లోతు మహా అగాధమైనటువంటిది.
1: The word service or seva is a very sacred word. Although it looks like a small word, its deep meaning is something which is quite sacred.
0: నిజముగా ఇట్టి నిష్ఫలమైనటువంటి కొన్ని రకములైన
1: not so much to ask themselves what is the great work which we have done, what is the amount of work which we have done, and what is the sacredness of the work which we have done. These are not as

0: కర్మ భగవత్ యొక్క సన్నిధిని కూడా చేరుస్తుందని మీరు మున్ముందే విన్నారు.
1: Truly, if such service and such work is done by you without hoping for the results and the fruits of that work, you have already listened to the statement that such work, the fruits of which you do not hanker after, will take you close to God.
0: Satya Sai Seva Dharma యొక్క సభ్యులు అహంకారమును దూరము పరిచి కొంత అభిమానమును కూడా నువ్వు కొంతవరకు నువ్వు తెంపుకొని అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మా యొక్క లక్ష్యమని కూడా మీరు అర్థం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా దళ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఈగో, టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఇమోషన్ అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ అటాచ్మెంట్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది యూనిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది డైవర్సిటీ అరౌండ్ దెమ్.
0: నేటి ప్రపంచం యొక్క స్థితి మీకు తెలియనటువంటిది కాదు. అన్యాయ అక్రమ అనాచార అధర్మ అహంకారములతో తృతూగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం నందు శాంతి సత్య ధర్మ ప్రేమలనేటువంటి యొక్క వీటిని మీరు ప్రకటింపజేసి వికసింపజేసి ఈ యొక్క సమాజములకు శాంతి సంతోషం అనేటువంటి ఫలములను అందించేటువంటి యొక్క సౌభాగ్యానికి మీరు కంకణం కట్టుకోవడం అత్యవసరము.
1: This situation in the world is not something which you are not aware of. You all know what is happening today in the world, which is full of injustice, which is full of anger, and which is full of untruth. It is necessary for you, members of the Seva Dal, to make the determination to establish peace, to establish truth, to establish prema, and to establish right conduct in this unjust world.
0: ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అన్నము కాదు, ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అనేక రకమైనటువంటి ధనము కాదు, ఈనాడు అవసరమైనటువంటిది సహన భావంతో అన్యోన్యమైన ప్రేమతో యువతి యువకులు సరైనటువంటి యొక్క సమాజ సేవను కల్పించేటువంటి యొక్క దీనికి కంకణం కట్టుకున్నప్పుడే మన భారతదేశము అనాది దేశంగా కూడా రూపొందింపచేయటంలో ఎట్టి సందేహము ఉండదు.
1: What is needed for the world today is not food. What is needed in the world today is not affluence and money. What is needed in the world today is to promote prema between beings and to promote forbearance amongst groups of people. Young people, men and women must see today that forbearance and prema between individuals is promoted in the world.
0: Itti prema leka manam enni sadhana chesinappudikini enni bhajanalo palgonnappudikini enta satsangamlo manam koodinappudikini emi ప్రయోజనం ఉండదు.
1: Without such prema and such forbearance, it does not matter how much sadhana you may perform, how many good companies you keep, and how many good places you go and participate in, there will be no benefit at all.
0: దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, పొంచిచూచు కనులున్నా, వంచల విను మనసున్నా, వంచితములు చిత్తమున్నా, వంచే మనసున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్నా.
1: If bad qualities abound everywhere, if people are anxious to listen to bad talk, if people have minds which are bad, and if people are always creating bad ideas in one's mind and in their own mind, and if they want to eavesdrop and listen to bad conversation, in such a case, in the whole world, there will be no place for justice.
0: ధర్మదేవతను తరిమేటువంటి సాధనలే మనం సల్పుచున్నాము కానీ ధర్మదేవతను ఆహ్వానించేటువంటి యొక్క ప్రయత్నాలకు మనం ఏమాత్రం పూనుకోవటం లేదు.
1: All our efforts and all our sadhana is directed towards sending away, driving away the goddess of dharma or right conduct. We are not making any attempt to invite the goddess of right conduct.
0: Bhaktiyanu kevalam burkanu matrame manam dharinchi daniki bhukti yukti rakti virakti aneetvanti daniki manam prayatnamulu cheyatam cheta mani yokka shakti samarthyamulu kolipothunnam.
1: We are only wearing an external garb of devotion. In the name of an external garb of devotion, we are pretending to have devotion. But all the time, we are talking of eating, of doing selfish things. This is what we are doing in the name and garb of devotion.
0: శక్తిహీనులను చూచి దీనులను చూచి జాలి కలిగినటువంటి మనస్సు కేవలం మానవుడని చెప్పటం కూడా వీలు కాదు.
1: If there is an individual who is not moved by the sight of weak persons, who is not moved by the sight of sickly people who need help, such person cannot be called a human being.
0: ఈశ్వరుడు సర్వభూతములు యందు కూడా నువ్వు నివసించువాడు. అట్టి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని మనం గుర్తించక కేవలము ఒక వ్యక్తిత్వాన్ని మాత్రమే మన లక్ష్యం నందించుకుని మనం సేవలు సల్పినంత మాత్రమున ఇది ఆధ్యాత్మికం అనిపించుకోదు.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.

0: in all living beings without recognizing the presence of this aspect of Ishvara in all living things. If we do service, such service cannot be called true service.
1: ఎవరికి చేసినా ఏమి చేసినప్పటికీ ఇది కేవలం ఈశ్వరాత్మన భావంతో మనం చేస్తున్నాం అనేటువంటి యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You may help anyone, you may give any kind of help to any person. You must recognize that all that you do and all that you give is in the aspect of Ishvara and not for an individual human being.
1: Samasta sugunamullo kudunu prakashinchi viksincheetvantidi pavitramaina prema.
0: Amongst all good qualities, the one that shines foremost is the sacred love.
1: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము కొంతవరకు అయినా ప్రయత్నపూర్వకంగా సాధించడానికి కొంతవరకు మనము ముందంజ వేయాలి.
0: At least to some extent we should make a conscious effort and move forward to acquire this sacred love.
1: పవిత్రమైన మన భారతదేశము అనాది కాలము నుంచి అనేక దేశములకు ఆధ్యాత్మిక రత్నమును అందించడమే కాకుండా పవిత్రమైన సూక్తులను పవిత్రమైన మార్గములను కూడాను వారికి తెలిపించి మార్గమును నడిపించి తద్వారా తరింపజేసినటువంటి యొక్క ఈ దేశమునందు మనం భారతీయులనేటువంటి సార్థక నామాన్ని మనం అందుకొని మనం ఇట్టి అపవిత్రమైన కార్యంలో మనం పాల్పడటం కేవలం గురి కావటం, ఇది కేవలం మన మానవత్వానికి ఒక అవమానకరమైన విషయం.
0: This sacred country of ours, this sacred India, from time immemorial has taught spiritual truths for many people in many other countries. We, calling ourselves citizens of this sacred country, if we do not recognize this and if we do not conduct ourselves in a manner which is consonant with our traditions by which we have taught spiritual truths to several other countries, we will not deserve to be called citizens of this ancient country.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని సర్వవ్యాప్తిగా ఆవించుకునేటువంటి ప్రయత్నమే మన సేవాసనం యొక్క సభ్యులు ఆచరించవలసినటువంటిది.
0: The members of our Seva Dal should, by their conduct, be able to promulgate and propagate the sacredness and the reputation of this sacred country to which they belong.
1: ఈనాటి యువకుల యొక్క మనసు కేవలము చంచలమైనటువంటిదని వేరుగా చెప్పనక్కరలేదు.
0: I do not have to specifically say that the minds of young people of today are very wavery type.
1: ఈ వయసు మహా పవిత్రమైనటువంటి వయసు.
0: The youth, the age in which the young people live is a very sacred age.
1: పవిత్రం కాని అపవిత్రం కాని మంచి కాని చెడ్డ కాని ఆచరించుటకు ఈ వయసే ప్రధానమైనటువంటిది.
0: Whether it is a sacred act or an unsacred act, a good act or a bad act, this is the age, young age is the proper age.
1: ఈ వయసు గడిచిపోయిన తిరిగి వచ్చేటువంటి వయసు కాదు ఇది.
0: If this age moves by and if you pass to the present age, it's not going to come back to you.
1: నరుని యొక్క యవనము నది యొక్క జలము తిరిగి రాదు.
0: The youth of a man and the water in a river that flows are not going to come back again and turn backwards.
1: ఇది గడిచిపోక పూర్వమే మనము ఆచరించవలసినటువంటి యొక్క మంచి కార్యములను ఆచరించి పొందవలసినటువంటి పవిత్రతను మనం పొంది అందుకోవలసినటువంటి ఆనందాన్ని మనం అందుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Before this youth passes away in an irrevocable manner, whatever good you wish to do, whatever sacredness you wish to acquire, whatever happiness you wish to enjoy, you should do it right now while the age is with you.
1: ఆందోళనలను కాని ఉద్రేకములను కాని అశాంతిని కాని అణగదొక్కి మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రశాంతిని అందుకోవడానికి ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
0: This age is very important for you to get over agitated minds, to suppress agitation, to remove anxiety in your own mind and to be able to acquire peace. This is the right age.
1: ఈనాడు ప్రపంచంలో ఎచ్చట చూచినప్పటికీ యువకుల యొక్క ఆందోళనని అతిగాక మనకు కనిపిస్తుండటం పేపర్లో చూడటం మనం మీకు తెలిసినటువంటి విషయమే.
0: Wherever you see today, in all parts of the world, we learn from the newspapers something which you all know, that everywhere there is agitation in which youth is participating.
1: దేశం యొక్క మంచి చెడ్డలు యువకుల యొక్క తలరాతపై ఆధారపడి ఉంటుండాలి.
0: The country's good and bad, the country's good future or bad future depends on the individual young people of that country.
1: కనుక తమకు తాము ఒక ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క ప్రయత్నమే కాకుండా దేశం యొక్క సౌభాగ్యం కూడా కొంతవరకు మనం అందించడానికి ప్రయత్నం చేయటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: It is man's duty not only to see and aspire for himself to rise higher, but also to do such things by which the country to which he belongs will also rise higher.
1: కనుక తనకు తాను నిమిత్తమై తన సంతృప్తి నిమిత్తమై మానవుడు తగిన ప్రయత్నములు చేపట్టడం కూడాను ఒక పొరపాటు అనేటువంటి సత్యాన్ని కూడాను మీరు ఈ సమావేశంలో గుర్తించాలి.
0: In this congregation, you should recognize that man, whatever he does, if it is only for his own selfish enjoyment, and if he does not take care, take cognizance of his environment, that it is wrong, is something which you should recognize in this congregation.
1: The proper study of mankind is man annam. Anaga emiti? Manushi yokka tattvamu, manushi yokka kriya, manushi yokka mata. మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించి చేసినప్పుడే ఇది మ్యాన్ కైండ్ అని చెప్పుకుంటుంది. కేవలము ఆకారమును చూచి కానీ లేక తన యొక్క రూపనామమును చూచి కానీ ఒక మనుష్యత్వం అనేటువంటి దానిని అనిపించుకోదు.
0: It has been said that the proper study of mankind is man. What does this saying mean? This saying means that man's thought, man's word and man's deed should all be synchronized, should all go together. Thought, word and deed should be together and should be synchronized.
1: ఈనాడు నిజంగా దేశంలో మ్యాన్కైండ్ అనేటువంటిది ఉన్నదా అని విచారిస్తే ఎక్కడ కనిపించటం లేదు.
0: If we make the inquiry, is there proper mankind today present in the world? We do not find it anywhere.
1: నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, రాజకీయ, ఆధ్యాత్మిక మార్గం ఎందుకు కూడాను ఇట్టి మ్యాన్ కైండ్ అనేటువంటిది, మనుష్యత్వం అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Neither in the ethical sphere, nor moral sphere, nor spiritual sphere, nor political sphere do we find true human nature.
1: మనసులో తలంచటం ఒకటి, మాటలో చెప్పడం మరొకటి, క్రియను ఆచరించడం మరొకటిగా కనిపిస్తుండాలి.
0: We see everywhere that man's thought is one thing, what he says by his word is a different thing, what he indulges by way of action is yet a different thing.
1: ఇది కేవలం లోకానికి ద్రోహం చేసేటువంటి క్రియగా మనకు గోచరిస్తుండాలి.
0: This lack of correlation between thought, word and deed is something which is deceiving the world and which is causing harm to the world.
1: తనకు తాను పదనమునకు రాజబాట వేసుకునేటువంటి వ్యక్తిగా మనకు గోచరిస్తుండాలి.
0: An individual of this kind appears to us as one who is laying down the path for his own destruction.
1: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి మీ బోటి వారలకు ఇది సరైనటువంటి మార్గం కానేరదు.
0: Those of you like you who have entered and taken to the spiritual path, to you this kind of life is not the right one.
1: దేశములో ఆవరించినటువంటి ఈ అశాంతిని రూపుమాపి తగినటువంటి ప్రశాంతిని అందించేటువంటి ప్రధాన కర్తవ్యులుగా మీరు రూపొందాలి.
0: You should take a shape, a form, by which you will remove this lack of peace in the world and establish peace in the world.
1: దైవ ప్రీతి, పాప భీతి నశించినటువంటి ఈ భారతదేశం నందు ఇట్టి ప్రీతి భీతిని కూడా మనం నెలకొల్పి తద్వారా ఆధ్యాత్మిక మార్గం నందు ఆత్మానందమును అనుభవించడానికి కూడా మీరు ఆదర్శప్రాయులుగా నిలిచాలి.
0: In this country, love of God has disappeared. Fear of sin has disappeared. All your attempts should be to re-establish love of God in the country and make people fear sin.
1: దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఆదర్శప్రాయులుగా నిలిచి భారతదేశం యొక్క ఆదర్శాలంతా కూడాను సంస్కృతిని కూడాను నిలబెట్టి మీరు సార్థక నామాన్ని కూడాను నెలకొల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: దివ్యాత్మ స్వరూపస్, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ బికమ్ ఐడియల్ సిటిజన్స్ యాజ్ యూ గ్రో ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడియల్స్ అండ్ రీఎస్టాబ్లిష్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కేవలము వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములు మీకు ఆచరణ ఎందు ఉంచటకు వీలు కాకపోయినప్పటికీ నిష్కార్యమైనటువంటి యొక్క దీంట్లో ఏమాత్రం కూడా మీరు ప్రవేశించుకోకుండా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కార్యములు ఎందు ప్రవేశించి తగినటువంటి యొక్క సేవను సల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: Although it may not be possible for you to follow both in letter and spirit what is given as injunction in our Vedas, in our Shastras and in our Puranas, yet you must make a determination to do such work which is selfless and not to selfish, and you must undertake only sacred work and not unsacred work.
1: Mana seva dalam yokka sabdhulukandariki kodanu nishkama premanu abhruthi parchukuneetundi prayatnamu pradhana lakshyamlo unchukovali.
0: All the members of our seva dal should promote such prema, such love which is devoid of attachment.
1: కామిగాక మోక్ష కామికాడు అన్నారు. కానీ ఎట్టి ఆశలు లేకుండా కార్యంలో పాల్గొనటము అది చాలా కష్టతరమైనటువంటి విషయం కదా అని మీరు చింతించవచ్చు.
0: It is true, it has been said that without attachment and without desire one cannot undertake work. You may feel, how are we going to do work without first developing a desire and an attachment?
1: కర్మ ఫలము కంటే కర్మం యందే మనకు ఆనందం అధికంగా ఉంటుండాలి.
0: Our pleasure will be more, not so much in the fruits of
1: కర్మను ఆచరించేటువంటి నిమిత్తమే మన జన్మం ప్రాప్తించింది, కానీ కర్మ ఫల నిమిత్తమే మనకు ఆ జన్మం ప్రాప్తించలేదు.
0: We have got this birth to do the work. We have not got this birth to go and aspire for the fruits of the work that we do.
1: Karma palamu manaku kevalamu bijamuluga andistuntundadi. Etti karmaku atti palamuluga manaku anubhavinchaku tappadu.
0: Whatever work we do, the fruits thereof are coming to us as seeds. We have to enjoy, we have to accept the fruits that will come out of these seeds.
1: విత్తనములు ఉండినంత వరకు కూడా నువ్వు మొక్కలు మలచక, చెట్లు కాక, వృక్షం కాక, ఫలములు అందించక తప్పదు.
0: So long as there are seeds, they will sprout, they will grow into trees, and trees will bear fruit. This is inevitable.
1: విత్తనములు లేకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక మార్గం.
0: The spiritual path is one wherein you completely remove and eliminate all seeds.
1: కనుక ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవ యందు ఈ సేవా సభ్యులందరూ కూడాను కార్యక్రమంలోకి వచ్చి పాల్గొని, తద్వారా తిరిగి మన అనాది వేదవితమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: All the members of the seva dal should be ready to undertake such work and yet not aspire for the fruits of such work. Thereby you should be able to establish the principles, the basic principles of our traditional culture.
1: కనుక సేవాదళ సభ్యులందరూ కూడాను కొన్ని నిబంధనలు మాత్రం అనుభవించక తప్పదు, ఆచరించక తప్పదు. ఈ నిబంధనలు ఆధ్యాత్మిక మార్గానికి కూడాను అవసరమా అని కూడాను కొంతమంది సందేహించవచ్చును. అది చాలా అవసరం.
0: All the members of the seva dal have to accept certain rules of discipline and certain limitations. One may ask, are rules and discipline necessary even in a spiritual path? Yes, it has to be accepted that even for a spiritual path, certain rules and discipline are necessary.
1: చిన్న మొక్కగా ఉండినంత కాలం కూడాను దానికి ఎట్టి ప్రమాదములు కాని, ఎట్టి చీర దిశలు కాని రాకుండా కాపాడుకోవడానికి కొంతవరకు మనం కంచి కట్టుకోవటం అత్యవసరం.
0: So long as we are dealing with a tender plant which is still young, it is necessary to protect the tender plant by putting a fence around it.
1: అదే వృక్షమైన తర్వాత ఆ వృక్షమును ఏ యొక్క పశువులు కాని ఏ మృగములు కాని హింసించడానికి పొనుకో.
0: The same tender plant, when it has grown into a big tree, then the animals and the cattle are not going to attack this big tree.
1: కనుకనే మన యొక్క ఆధ్యాత్మిక దశ అతి మొక్క దశలో ఉంటున్నంత వరకు కూడాను ఈ క్రమశిక్ష అనేటువంటి కంచె కట్టుకోక తప్పదు.
0: In the same manner, so long as our spiritual status is still in the young age, like a tender plant, it becomes necessary to have a fence round our tender plant of spiritual nature.
1: కనుక క్రమశిక్షణే లేకపోతే మానవుడిగా రూపొందడు.
0: Without discipline, man is not going to take the form of a human being.
1: కనుక అట్టి డిసిప్లైన్ ను మనము కొంతవరకు ఆచరించాలి. డిసిప్లైనే మన యొక్క ప్రధాన సాధనగా ఆమె భావించాలి.
0: We have to accept discipline as a primary step in our sadhana.
1: ఈ డిసిప్లైన్ అనేటువంటి దాంట్లో మన వారు చాలా పొరపడిపోతున్నారు. డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ, ఈ డకార త్రయములైనటువంటిది వేదవాక్యములు, ఉపనిషత్ వాక్యములు.
0: Many of our people are making a mistake and are getting a wrong impression of this word discipline. Discipline, devotion and duty, all these three aspects which begin with the letter D, they are very important and they are really statements which come from our Vedas.
1: మన లక్ష్యం ఈనాడు కేవలం డివోషన్ అనేటువంటి దాంట్లో ఉంటున్నాము, కానీ డివోషన్ లో ఉన్నాము, డీప్ ఓషన్ లోనే ఉన్నాము తెలియటం లేదు.
0: Our objective today appears to be only in devotion, but one does not understand whether you are in devotion or whether you are in a deep ocean.
1: కానీ మన యొక్క డ్యూటీకి డివోషన్ అండ్ డిసిప్లిన్ ఈ రెండు కూడాను రక్షక బటుకులుగా రావాలి.
0: But for all the duty which we have to perform, these two, discipline and devotion, they have to come as bodyguards to the duty which each one of us has to perform.
1: అనేక మంది పెద్దలు ఈనాడు డ్యూటీ డ్యూటీ డ్యూటీ, డ్యూటీ ఇస్ గాడ్ అని అంటున్నారు. కానీ డ్యూటీ ఇస్ గాడ్ అని చెప్తున్నారే, కానీ ఆ గాడ్ యొక్క తత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా డ్యూటీలో కనిపించడం లేదు. డాగ్ యొక్క తత్వమే మనకు కనిపిస్తుండాలి.
0: Many elders today talk of duty, give duty great importance. They even say that duty is God, duty is God. But in their acts, one does not see any aspect of God in the duty which they perform. We only see the aspect of the dog in the duties which they perform.
1: ఇక్కడ డ్యూటీ అనేటువంటి ఒక క్రియ లోపల డివోషన్ అనేటువంటిది, డిసిప్లిన్ అనేటువంటిది, బాడీ గార్డ్స్ వల్ల రెండు కూడా వెంట జంటగా పోవాలి.
0: Here, in this aspect of one performing one's own duty, one has to regard

0: through education. That will be called uneducation.
1: పొట్టని నింపుకునే నిమిత్తం ఇన్ని రకమైనటువంటి డిగ్రీలు మనం పొందాలనా, ఇన్ని సంవత్సరముల కాలమును వ్యర్థం చేయాలనా, ఇంత ధనమును కూడా మనం దుర్వినియోగపరచవలనా?
0: Just for making a living and relieving your hunger, have we to acquire so many degrees? Have we to spend so many years acquiring education and undergo so much trouble?
1: పచ్చిపచ్చి మృగాదులు కడుపు నింపుకోవటం లేదా? దానికి ఏ డిగ్రీలు పొందినాయి, ఏ కాలేజీలకు వెళ్ళినాయి, ఏ యొక్క కళాశాలలో అవి చదివినాయి? ఏ మాత్రమూ లేదు. కనుక పొట్టకూటి నిమిత్తమై ఆచరించేటువంటి విద్య కానేదు. మన యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించి ఏకత్వాన్ని మనం గుర్తింపజేయడానికి తగినటువంటి విద్యను మనం ఆర్జించాలి.
0: Are not the birds relieving their hunger? Are not the animals eating food? What colleges have the animals and birds gone to? What degrees have the animals and birds acquired? What is the education to which the animals and birds have gone? Are they not feeding themselves? So, if you acquire education just to feed yourself, that cannot be called education. You must acquire such education which will enable you to develop your character and which will enable you to strengthen your spiritual aspects.
1: విజ్ఞాన పదమునకు మనం పెడత్తములు తీసుకొని విద్యను మనం కేవలం కాలమును కూడా వ్యర్థం గావిస్తున్నాం.
0: We are misinterpreting and misunderstanding the word education, and in the name of education we are wasting time.
1: అంతర్ బహిర్ వ్యాప్తిని గావించేటువంటి యొక్క వికాసమును గావించేటువంటి ఆత్మవిద్య విద్య.
0: That education which is spiritual, which enables you and enlightens you, gives you inner wisdom and external wisdom, that is true education.
1: కానీ భౌతిక సంబంధమైనటువంటి విద్యలు కూడా నువ్వు కొంతవరకును ఈ బాహ్య జీవితానికి అవసరమైనప్పటికీ అది మనకు ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం ఉంచుకోకూడదు.
0: It is true, in order that you may have your daily life and fulfill your daily requirements, certain amount of material aspects of education are necessary, but they cannot be given the primary importance in education.
1: ఈ లౌకిక విద్యలయందు మాత్రం మనకు ఏమాత్రం కూడా మానసిక శాంతి లభించదు.
0: From the worldly and material type of education which we are now calling education, we can never get peace of mind.
1: నిజమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే దైవ అనుగ్రహాన్ని పొందినప్పుడే మనకు లభిస్తుంది, దైవ కటాక్షానికి మనం ఉరి అయినప్పుడే లభిస్తుంది.
0: Truly, if you want to get peace of mind and if you want to enjoy peace of mind, you can get it only when you earn the grace of God and when you deserve the grace of God.
1: కనుక భగవత్ ప్రేమకు, భగవత్ దయకు మనం గురి కావటము, భగవత్ కరుణకు మనం పాత్రులు కావటము ప్రధానమైనటువంటి జీవితంగా మనం విశ్వసించాలి.
0: To deserve God's love, to deserve God's compassion and to deserve God's grace should be the primary objectives of our lives.
1: పెద్దలను గౌరవించాలి, మన సంస్కృతిని విశ్వసించాలి.
0: We should respect elders. We should have faith in our culture and in our traditions.
1: పెద్దల్ని ఎందుకు గౌరవించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాడు అనేకంగా వస్తున్నాయి.
0: Many people are asking the question, why should we respect elders?
1: కానీ నీవు ఎల్లకాలం కూడా నీవు చిన్నవాడుగానే ఉంటున్నావా, యువకుడుగానే ఉంటావా? కాదు, నీవు కూడా ఒకానొక నాటికి పెద్దగా మారవచ్చు.
0: Are you going to remain a young man, remain a youth for all time? You are going to become an elder sooner or later.
1: నిన్ను చూచి పిల్లలు అగౌరవపరిచిన నీవు ఓర్చుకోగలవా?
0: When you have grown to be an elder, when young children look at you and show disrespect to you, can you bear such a situation?
1: కనుకని ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడు రేపు నిన్ను చిన్నలు కూడా నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: So if today you respect the elders, when you become older, then the younger people at that time will show respect to you.
1: దీనిని పురస్కరించుకొని ఈ సేవాధారం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అన్నారు.
0: It is in this context to the Sevadal members we have said reaction, reflection and resound.
1: కనుక ఈనాడు మన తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించినప్పుడే రేపటి దినం మన పిల్లలు మనల్ని గౌరవించడానికి కానీ లేక లోక పిల్లలు కానీ మనం గౌరవించడానికి కానీ పూనుకుంటారు.
0: It's only when today, while you are young, you can show respect to the elders. When you grow older, the younger people, the children at that time, will show respect to you.
1: ఈనాడు నీవు పెద్దలను గౌరవించక నిన్ను సర్వులు గౌరవించాలని కోరుకోవటం ఇది కేవలం ఒక అహంకారమైనటువంటి యొక్క భ్రాంతి.
0: It's an illusory ego for you to think that without respecting elders, you demand respect from others. That's only an illusory ego.
1: కనుక నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే లోకమంతా మనల్ని గౌరవించుతుంది.
0: When you are able to develop a pure heart, then the world will respect you.
1: ఇతరుల గౌరవం మనకు లేకపోయినప్పటికీ మన భగవత్ కటాక్షము, భగవత్ యొక్క అనుగ్రహము, భగవత్ యొక్క ప్రేమకు కూడా నువ్వు పాత్రులమవుతాం.
0: With a pure heart, even if others do not respect you, then you will deserve the grace of

0: God, you will deserve the love of God.
1: కనుక మనం సేవాదండం యొక్క సభ్యులైనటువంటి యువకు యువతులు తగినటువంటి లక్ష్యాన్ని గుర్తించుకుని వర్తించడము అత్యవసరము.
0: Therefore, young men and women who are members of the Seva Dal, they should recognize the appropriate truths, they should recognize the appropriate code of conduct, and they should behave in that manner.
1: ఈనాడు అజెండాలో పెట్టినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను రేపటి దినము చర్చించి తద్వారా దాని యొక్క నిర్ణయాన్ని కూడా మనం పూనుకోవటం, తదుపరి భవిష్యత్తులో మనము పట్టవలసినటువంటి యొక్క కార్యక్రమాలు ఎట్టివి, మనం చేయవలసినటువంటి సేవా కార్యములు ఎట్టివి, ఎట్టి భావంతో చేయాలి అనేటువంటివి కానీ, మన సేవాదళం యొక్క సభ్యులకు ఉండవలసినటువంటి నిబంధనలు కానీ గట్టిగా ఈ తూరి శాసించటము అత్యవసరమని కూడా గుర్తించాలి.
0: You should recognize that the items, the five items that have been placed on the agenda today, which are being discussed by the subcommittees, they should be gone into with great care, and you should ask yourselves, what are the various items of work which we should have in our code, and what is the attitude which we should develop while doing that kind of work, and these things should be put down with very clear, firm decisions and conduct and disciplinary rules. This is something which you should recognize as important.
1: సమ్మేళనలు ఇతర సమ్మేళనలు వంటివి కావు.
0: Our congregations and conferences are not like other congregations and conferences.
1: మనకు కేవలం ఇద్దరు నిలిచినప్పటికీ పర్వాలేదు, ఇద్దరు గట్టివారిగా ఉంటుంటే కూడా చాలు, రెండు లోకాలను కూడా సాధించడానికి వీలవుతుంది.
0: For us, even if two members remain, if those two members remain steadfastly and with their good, that is enough.
1: గంగ గోవు పాలు గంటెడైన చాలు, కడవడైన నీల కరవు పాలు అన్నారు.
0: If we have the milk of a good sacred cow, even a spoonful of that is enough and is good. Why have a big potful of ass's milk?
1: కనుకమ నిబంధనలను అనుసరించినటువంటి వారి ఈ సేవాలయంలో సభ్యులుగా ఉండటానికి సంసిద్ధులుగా ఉండవచ్చునే కానీ, ఈ యొక్క నిబంధనలు కానీ, మా యొక్క క్రమశిక్షణలు కానీ, మా యొక్క ఆశయాలు కానీ ఆచరణీయందు ఉంచి ప్రచార ప్రబోధములు సలపనటువంటి వారు ఇందులో ఏమాత్రం కూడా కాలుపెట్టడానికి వీలుండదు.
0: Only those persons who accept our regulations, who are willing to work within the regulations which we have framed for ourselves, who uphold the ambitions and the aspirations of our organization, it is only such people who need remain in our organization.
1: ఈ విషయాన్ని లక్ష్యంగా ఉంచుకొని మీ యొక్క అజెండాలో ఇచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తగ్గించి తద్వారా కూర్చడమో చేర్చడమో లేక ఇంకే విధమైనటువంటి మార్పులు కూర్చడమో చేసుకుని రేపటి దినం దీన్ని నిర్ణయించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: I am hoping that while you come to decisions, while you determine your course of action, you will bear these things in mind and you will come to conclusions while discussing the agenda items by tomorrow.
1: ఈ తూరి మన యొక్క సమ్మేళనం లోపల కఠినమైనటువంటి చర్యలుగా మనం తీసుకుని మనము ఈ దేశంలో ఆవరించినటువంటి అశాంతిని కొంతవరకు అయినా రూపుమాపి మన యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, పవిత్రమైన హృదయాన్ని, భారతీయ సంస్కృతిని, మన యొక్క వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరణయందు ఉంచడానికి, కొన్ని విధములైనటువంటి భద్రతను గావించడానికి తగిన కంకణం కట్టుకోవటం అత్యవసరమైనటువంటి విషయం.
0: It is very important at this juncture for you to accept even stern measures by which you will lay down a code of conduct for yourselves and you will be able to remove the agitation and the indiscipline that has come in our country. Take the spiritual path by which you can establish peace and happiness in this country.
1: Kanuka manamu ఈ సమ్మేళనం లోపల అనేక రకములైనటువంటి నిర్ణయాలను గావించుకోవటం అత్యవసరంగా ఉంటుండాలి. ఈనాడు సేవాదళం యొక్క కాన్ఫరెన్స్ సమ్మేళన ప్రారంభమైనప్పుడే వేరే అత్యవసరమైనటువంటి కార్యాలు కూడా ప్రారంభం కావటం చేత తెల్లవారి మీతో ఈ విషయాన్ని కొంతవరకు చర్చించడానికి అవకాశం లేకపోయింది. రేపటి దినము ఈ టీచర్స్ కాన్ఫరెన్స్ కూడా సాయంకాలం నుంచి జరుగుతుంది. ఆ లోపలనే మన సేవాదళం యొక్క సభ్యులు ఈ ఐదు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి చూడండి, వీటిని కొంతవరకు మీరు నిర్ణయం చేసుకుని ఈ సబ్ కమిటీగా నియమించినటువంటి వారు దాని నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తదుపరి మనం కొంతవరకు దీనిలో మార్పు కుర్పు చేయవలసినటువంటి కూడా చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And I find that you are having subcommittees discussing the agenda items. We are also going to have the teachers, Balavikas Teachers Conference. Before the Balavikas Teachers Conference assembles, if you come to definite decisions and take necessary stern measures and bring up your proposals, then we shall have a look at those proposals and we will finalize them before we go into the Balavikas Teachers Conference.
2: Prema Mudita Manase.

ఏకరామనా.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: manavattu ante emito pasuttu ante emito rakshasattu ante emito దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ ది హ్యుమానిటీ ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvamunande jeevinchetuvantide pasutvamu.
1: It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunduchukoni ee rendinti yokka anubhutana nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalam aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivatvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone, which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి
1: considering that the body is permanent,
0: manasikanga chesetunte samasta sadhanalu kudanu shashvitamainatuntivi,
1: all those done విత్ ద మైండ్ ఆర్ పర్మనెంట్.
0: మనోమూలం ఇదం జగత్, విశ్వమంతా కూడా వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: ఇట్స్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: మనస్సుకు నాశము లేదు.
1: దేర్స్ నో డెత్ ఫర్ ద మైండ్.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్రహ్మన్.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు,
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక made varied attempts to teach this spiritual knowledge to his only son Nachiketa.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హీ హాస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థుల్లో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బి ద వన్ ఆఫ్ వేలా.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ,
1: మ్యాడ్‌క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: Your son bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi choopinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేతుడు ఆ షుగర్ నంతా చూచాడు.
1: Nachiketa watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, Nachiketa, mix it well.
0: నచికేతుడు చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత స్టర్డ్ ఇట్ వెల్ అండ్ మిక్స్ ద షుగర్ కంప్లీట్లీ ఇన్ వాటర్.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచూచాడు, చక్కెర కనిపించలేదు.
1: Now he looked deep with broad open eyes. He couldn't see.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: He said, collect it with your hand.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: He couldn't catch hold of the sugar.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: Father, I can't.
0: కంటికి కనిపించలేదు.
1: I couldn't catch it nor could I see that.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: Then Uddalaka said, you yourself brought the sugar and you saw
0: that. నీ చేతితోనే ఈ యొక్క జలమందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: With your own hand you mixed and stirred it well.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: However, you are not able to get it now nor see that.
0: ఎక్కడ ఉన్నదో చూచుకో అన్నాడు.
1: Find out where it has gone.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: Son Nachiketa replied, I do not know.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుక పైన వేసుకోమన్నాడు.
1: Keep two drops on your tongue.
0: నాలుక పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి,
1: the sweetness of divinity,
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి,
1: man has to mix up through his daily actions,
0: ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి దైవత్వాన్ని ఎత్త మీరు చూడగలరు.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి ఒక తీప్ మాధుర్యము అడుగున ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students, understand this clearly.
0: అదే విధముగానే,
1: లైక్వైజ్
0: మానవత్వమునందు,
1: ఇన్ హ్యూమన్ లైఫ్,
0: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము,
1: ది స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ఈ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక నీవు చేసే ప్రతి పని ఎందుకు మాధుర్యంగా ఉండాలి.
1: Therefore, every action must necessarily be sweet.
0: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: Every word that you utter should be sweet.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: All those that you express through your senses must be
0: sweet. నయనం మధురం, వచనం మధురం, హస్తం మధురం, పాదం మధురం, సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ begin to talk, you use harsh
0: పట్టి లోపల మాధుర్యం లేదు.
1: Then you use harsh words, there is no sweetness within.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: Only water is there.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: There is God.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: But you are not visualizing in the true sense.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: Because of the disease of ego and attachment inside,
0: malaria fever je shariramlo cherinappudu,
1: you are afflicted by malaria.
0: Teepuni tinnappadigini adi cheduga untuntadi.
1: Even if you partake sweet, it would taste bitter.
0: A teepulo ledu dosham.
1: No mistake with the sweet.
0: Nalukulo unna dosham.
1: The mistake lies with the tongue.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వీ హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసునంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagavan said the other day, if it's only for the man, it will pass through the
0: chittasya shuddhaye karmaha. Ye karmanu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni pravesha pettali.
1: We should spend our life doing sacred activity.
0: Paropakara sambandhamainatundi okka dinto dinni prarambhinchali.
1: We should render service to others.
0: Samajam yokka dinto manam sarveshwariga bhavinchukuni praveshinchali.
1: We should consider the entire society as the divine form and serve the society.
0: Ekam sat vipra bahudha vadanti.
1: Truth is one, but scholars refer to many.
0: Okkade.
1: God is one.
0: Allah ni pilchu, Jesus ani pilchu, జొరాస్ట్రియం అని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామా అని పిలుచు, కృష్ణ అని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్, అల్లా, జొరాస్ట్ర,
0: ఇవన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది,
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: the same life force,
0: okay, raktame,
1: the same blood,
0: dehamulo sarvatra sarvaraagutundadi,
1: circulates all over the body,
0: unnadi okay raktame,
1: same blood is present,
0: okay gundane,
1: same heart,
0: okay praname,
1: same life,
0: kaani
1: yet
0: oka laddu nichi chetulo pettukunte teeyani ruchi niki telustha unda?
1: By holding laddu on hand you cannot know the taste.
0: Ledu,
1: no,
0: ni naluku paina pettukunnappudu teepu niku gurtistavu.
1: You should keep it on the tongue to know the sweetness.
0: Oke raktame kada, cheti endu oke raktame, naluku endu oke raktame, ikkada maatrame deeni maadhuryam telustundi, chetulo enduku teliyaku.
1: Same blood circulates there in the hand, on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిందేది ఈ చేతిని?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుకొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నీ అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్
0: వన్నెస్. దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నౌ టేస్ట్
0: అట్లు కాకుండా
1: అలవాటు.
0: ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యు గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటారు.
1: దేర్ యు నో ఇన్ ఎ పాండ్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంట్లో ఒక్క గ్రీన్ గా ఉంటారు.
1: ది బీచ్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటారు.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ Though we have many names,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: Ears can only hear but can't see.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: I can only see not hear.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు.
1: Tongue is given.
0: Bichhannam deharakshartham. Nayana, ee deharakshana nimittamai neevu pavitramainatundi parishuddhamainatundi neevu tinadaginatundi okka aaharanni neevu tinu.
1: For your body's sake, eat that which is sacred, pure food.
0: Ante kaani.
1: Only that.
0: Potta undi, noru undi, pandlu unnai ani ishtam vachinavanni tinesi namili pottaku pampicheste idi chedipothundi.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach upset.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: Therefore the stomach is given only to maintain the body.
0: కనుకని ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: So you should eat that food which keeps you healthy.
0: ముక్కునిచ్చాడు.
1: The nose is given.
0: నాయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కుని ఇచ్చింది ఎందుకు?
1: వై నోస్
0: చేసిన పని ఏది ఎందుకు?
1: వాట్స్ ది
0: జాబ్? పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సెన్సెస్. ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను సాధించలేని దేని సాధించాను.
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము.
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్.
0: నీతో ఆడుకున్నటువంటి రూపము.
1: యువర్ ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము.
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ.
0: ఇది యొక్క జీవితం.
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: శ్రీరామా.

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did, so as to lead a peaceful life, what penance this త్యాగరాజు did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: ఇన్ ఆల్ మ్యాన్కైండ్.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యు షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యు విల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఎ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that ఇవన్నీ
1: చేరినదే దేహము.
0: All these parts of the body together రూపములు
1: కలిసినటువంటిదే దైవము.
0: So God has got all these forms and names.
1: మీకందరికీ తెలుసు, చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా, ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్ ఆల్ దీస్ 5 బ్లైండ్ బాయ్స్ టు డిస్క్రైబ్ దిస్ ఎలిఫెంట్.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: వన్ టచ్ ది చూడలేదు,
1: చేతులతో దరిమాడు.
0: హి జస్ట్ టచ్డ్ ది స్టమక్.
1: సార్, ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్?
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్, ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్? పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్, ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈస్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్, హి సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్.
0: ఇట్స్ లైక్ ఎ రోప్, హి సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూచింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్.
1: పిల్లర్ మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఈజ్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈసస్సు, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one. ఈ
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said, God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడనే దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: అది ఏ మీరాకులను ప్రబోధించినటువంటిది.
0: That is the teaching of Meera.
1: Krishna.
0: Amara
1: dil tumara mandir.
0: My heart is your temple.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ రిసైడ్స్.
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are God.
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు గర్భగుడి. గర్భగుడి.
0: హార్ట్ ఈజ్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: Physical heart is only main switchboard.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుంది.
0: The heart is present towards the right side.
1: అనేటువంటిది వెడం ప్రక్కన ఉంటుంది.
0: Where this one is on the left.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీల తోయద మధ్యస్థ దిజు లేకే ఉభాస్వర నీవార సుఖవత్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల తోయద మధ్యస్థ దిజు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒక తూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్క తూరి అట్లా మించుతుంది.
0: జస్ట్ యు ఫైండ్ బియాండ్ ద స్పిచ్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్నింగ్ దట్ ఫ్లాషెస్
1: విద్యుల్లేఖే.
0: ఇట్ ఈస్ సమ్ లైక్ విద్యుల్లేఖే లైట్నింగ్.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంది.
0: దట్ లైట్నింగ్ ఆఫ్ ఫ్లాష్ ఈస్ దేర్ బిట్వీన్ 9 to 12
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ద హోల్ బాడీ వర్క్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మనం అనుభూతి వచ్చేంత వరకు
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దాని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడా దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి పొట్టలేట్ చేయాలంటే ఏం చేయాలి?
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్?
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలో పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ది ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: అదే రీతిగా స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్స్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవనే చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్ వాట్ ఎ డేంజర్ యు ఆర్ పుట్ టు.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బై ద వర్డ్ ఆఫ్ యువర్
1: స్లేవ్. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యు విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్ క్లోజ్ వైఫ్ ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను ఆమె చెలికత్తి అయినటువంటి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్ సిట్ డౌన్.
1: కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పండి.
0: దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్. యూ షుడ్ సే
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ట్రైన్
1: యువర్ సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీర ద వన్ ఆఫ్ వేలా, వీర ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: one should be master of that sort.
1: ee indriyalku slave kaaku.
0: You should never be slaves to your senses.
1: Evariki neevu slave? Daivam.
0: You should be a slave, servant to God.
1: Daivam tappa inke evariki neevu tala unchaddu.
0: You should never bend your head anywhere excepting before God.
1: Neeve daivamu.
0: You are God. You are God.
1: ee vishwasanni kramakramena penchukodaniki prayatninchandi. Kontha kaalam lopala yavat prapanchamanta kudunu oke bhavamto shanti bhadrato jagatanta kudunu తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ ఇన్ దిస్
1: వరల్డ్ అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డిడ్ నాట్ సే లోకాసమస్తాశుకునోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: వరల్డ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: వెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: మీరు మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
1: చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes one.
1: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kude nijabodalaye, nivu nenu kude nijaboda telisite, mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: Charamutanavunu. చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును అంత తానవును.
0: వెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్ డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయ. 25 మర్మములవును మాయ. 25 మర్మములవును.
0: 25 టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్, దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును,
0: యూఆర్ ద పెరిషబుల్.
1: దేహము తానే.
0: యూఆర్ ద బాడీ.
1: అక్షరము తానవును.
0: ఇంపెరిషబుల్ యో.
1: అది ఆత్మను తానే.
0: ఆత్మ
1: ఇంపెరిషబుల్. క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమౌను అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు.
0: యు విల్ బికమ్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: Oka chinna udaharanam chudandi.
0: Ee
1: vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku kshinichipothundadi.
0: Just understand how the power of this country is on the decline.
1: Ee dehamlo inni angamulanta unnai.
0: There's so many limbs.
1: Indulo oka cheyini manam teggotteste,
0: if you amputate a hand,
1: cheyi poyind anukuntam kani ee common property ainatundi raktam enta nashtamaipoyindi.
0: When you amputate a hand, you think it's just lost. No,
1: the common property, blood is lost.
0: Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును.
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్
1: అలోన్. ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమీ చేయలేము.
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ
1: స్ట్రెంగ్త్. ఆదరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఇస్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తును కంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: If he gets to know all that has to be known in terms of the worldly knowledge and skills or the values contained in the ethical code of conduct.
1: దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరం.
0: Alongside should come the transformation on the spiritual front too.
1: శారీర, మానసిక, ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం.
0: The meeting point of the body, mind and atma is spiritual.
1: కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు ఉనిపోతుంది.
0: If only the body were to be considered, it is akin to the existence of an animal or a beast.
1: మనస్సు మానవత్వానికి ఉనిపోతుంది.
0: Mind by itself would lead you on to a human being.
1: ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది.
0: Whereas ఆత్మ would take you onwards to your divine nature.
1: కనుక మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం.
0: సో ఇట్ ఈస్ ఇన్ ఎ నట్షెల్ దట్ యు హావ్ వేర్ యు హావ్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ త్రీ, ద బాడీ, మైండ్ అండ్ ద ఆత్మ, దట్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఈస్ వాట్ ఎ హ్యూమన్ నేచర్ ఇస్ ఆల్ అబౌట్.
1: ఈ మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు.
0: Now any of these three cannot on its own have any existence or substance.
1: ఇది అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు.
0: These three are inseparably linked with one another.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి.
0: These three are again such as to be inseparably linked and dependent on one another.
1: మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడాను నిర్ణయం చేసుకునలేదు.
0: Without the assistance of the mind, the body on its own cannot arrive at any decision or take any course of action.
1: మనో దేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది.
0: Only when you have this excellent relationship prevailing between the body and the mind will the atma be in a fit position to receive the component entity.
1: Yetavata deham manasu atma moodintu yokka sammidatame ee divyattaniki moola karanam.
0: All said and done, it transpires therefore that where you have the body, mind and the atma, only then can you realize the divine nature within you.
1: నైతిక పరిణామం పొందవలనన్న మొట్టమొదట మానవునకు ఆరోగ్యం అత్యవసరం.
0: If one has to turn a new leaf in terms of one's morals and ethics, health is of paramount importance.
1: ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: Without the asset of a good health, certainly you are in dire danger with regard to your own moral well-being.
1: నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: What you are is shown up in the way you behave.
1: సర్వ విధములు యందు కూడాను, సర్వ రంగములు యందు కూడాను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది.
0: Only when man can bring under control the wild vagaries of the mind would he be in a position to understand the fullness and the implications of his existence.
1: తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: One who can command to himself has also the right to command to others.
1: ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది.
0: Only when we can put a check on our senses can we have some satisfaction and joy out of our existence in all things.
1: ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతమునందు దమము అని చెప్పబడుతూ వచ్చింది.
0: This process of sense control has been called in the Sanskrit language dama.
1: దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు.
0: And one who has acquired this proficiency of dama is called dantudu.
1: Dantudu anaga manasunu swadhinam nandunchukunna vaadu ani artham.
0: So this Dantudu is one who has been able to keep his mind under check.
1: Kanuka manamu nitya jeevitamulo chadavalanna leka aatalu aadavalanna నిద్రించవలనన్న భుజించవలనన్న అన్ని రంగములు ఎందు కూడాను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది.
0: బి ఇట్ స్టడీయింగ్ బి ఇట్ ప్లేయింగ్ బి ఇట్ స్లీపింగ్ బి ఇట్ ఈటింగ్ ఇట్ ఈస్ దిస్ దమ దిస్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ విచ్ ఈస్ అపర్మోస్ట్
1: క్రమమే లేకుండా జీవితము పెడమార్గం పడుతుంది.
0: అండ్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డిసిప్లినింగ్ వన్ సెల్ఫ్ యువర్ లైఫ్ మైట్ గో అస్ట్రే.
1: నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది.
0: Now what it is that we are obeying during this period, like from the time we go to sleep till we get up in the morning, the same thing has to be followed right from what we do. From the point of getting up till going to sleep again.
1: భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం.
0: Even for eating, there is certain regimentation.
1: ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం.
0: So also for playing.
1: దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం.
0: This is what is called discipline.
1: ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము.
0: Without this element of discipline in whatever you do or say, it cannot reach the end product.
1: జీవితము ఒక సత్యమనియు
0: వన్స్ లైఫ్ ఈజ్ ట్రూత్
1: దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు మనం గుర్తించాలి.
0: We should understand that this in turn has a goal.
1: ఈ లక్ష్యమును మనం విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది.
0: వన్స్ వీ లూజ్ సైట్ ఆఫ్ దిస్ గోల్ దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ ఎజిటేషన్ విత్ ఇన్ అస్
1: కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉండాలి.
0: సో ఫర్ దిస్ ఆల్సో దే షుడ్ బి ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్
1: నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూఆర్ బౌండ్ బై అ సర్టన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్ కెన్ యూ రియలైజ్ వాట్ యూర్ ఆల్ అబౌట్
1: కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి.
0: So first and foremost, try to follow the dictates of this code of conduct.
1: ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములు ఉంటున్నాయి.
0: Now there are different categories of discipline.
1: అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి.
0: But whatever be its different shades and colors, we should look upon discipline as the one which is going to take us on to a goal proper.
1: ఒకానొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమమును విసర్జించి నడచడం చేత పశుపక్షి మృగాదులు ఎందు కూడాను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు.
0: It so happens that this is a page from the history of the Greeks. That the Supreme Court of the land decided that because the birds, the animals and the beasts were going against the dictates of what a discipline has been laid for them, they were in for disaster.
1: Greek deshamulo oka raitu undetuvanti vadu.
0: Now in this land of the Greeks there was a farmer.
1: Atanu nityamu tana govulu dwara paalunu pitiki market lo ammetuvanti vadu.
0: Now every day it was for him to milk his cows and sell the milk in the market.
1: కానీ గవర్నమెంట్ నియమించినటువంటి యొక్క దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు.
0: బట్ దెన్ ద మిల్క్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ వాస్ సచ్ యాస్ టు గో అగైన్స్ట్ వాట్ వాస్ ఆర్డైన్డ్ బై ద గవర్నమెంట్.
1: ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలని కోరారు.
0: నౌ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ఎన్క్వైర్ ఇంటూ దిస్ ఇన్ ది కోర్ట్.
1: అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు.
0: Then the judge in the court decided that this milk was not up to the mark, that it was being adulterated, and the person concerned should be punished.
1: అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు. నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కౌ నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు.
0: Then the farmer started arguing that you can't find fault with this milk, it's pure and as pure as you can obtain purity itself, And he said, you cannot find fault with the milk that I am selling.
1: ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు నువ్వు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు నువ్వు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు.
0: Now on the strength of the arguments being put forward by the farmer, the judge decided that there should be some substance in what the farmer was pleading for, and so he wanted to take some more time to decide the case.
1: ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దిన్నం కూడాను గుర్తిస్తూ వచ్చారు.
0: Then he started observing the way in which this farmer was getting the milk to the market.
1: ఒక దినము తెల్లవారు జామున 4 గంటలకే పితికేటువంటి వాడు.
0: It so happened that one day he would milk the cows at 4 in the morning.
1: ఒక దినము 6 గంటలకే పితికేటువంటి వాడు.
0: At other times he used to milk at 6 in the morning.
1: తనకు నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు.
0: And if he was not getting sleep, he would start milking at 3 in the morning.
1: ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకడం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది.
0: సో ఇన్ దిస్ వే దేర్ వాస్ నో రెగ్యులారిటీ అబౌట్ ద టైమ్ ఆఫ్ మిల్కింగ్ అండ్ యాజ్ అ రిజల్ట్ ద కౌ ఇట్సెల్ఫ్ వాస్ అండర్గోయింగ్ లాట్స్ ఆఫ్ చేంజెస్.
1: కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు.
0: సో what's decided therefore is that because there is no regularity in terms of even as pure a thing as a cow's milk, this milk is not coming up to this standard.
1: Mana kartavyanni nirvittinchetuvanti vidhanamu lopala kramanni kudanu manam paatinchali.
0: So even in the discharge of our responsibilities or duties, one should follow a sense of discipline.
1: Adhyapakulu ye vidhamainatuvanti tana kartavyanni tana kramamunu aacharinchali aneetuvanti vidhi vidhananni kudanu gurtinchali.
0: A teacher should understand in what way he or she should discharge his responsibilities.
1: Kevalam క్లాసు లోపల పిల్లలకు పాఠాలు చెప్పడమే నా కర్తవ్యమని భావించరాదు.
0: We should not feel that merely taking classes to the students in the class is my duty.
1: ఏ విధమైనటువంటి మార్గములో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది.
0: How would the students respond in such a way as to be imprinted in their
1: hearts? వారు చక్కగా అర్థం చేసుకోగలరు.
0: How would they be able to understand it well?
1: దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి?
0: How can I achieve this goal?
1: కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో క్వశ్చనింగ్ దస్ వన్ షుడ్ ట్రై అండ్ ఫైండింగ్ వేస్ ఇన్ మీన్స్ అండ్ వన్ షుడ్ ట్రై టు డిశ్చార్జ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్.
1: టైం టు టైం మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పుడు పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి.
0: వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్ టు ద క్లాసెస్ దట్ హి హస్ టు టేక్ రైట్ ఆన్ ద డాట్ యూ షుడ్ బి ఇన్ ద క్లాస్ రూమ్.
1: మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాస్ లో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పై ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి.
0: అండ్ యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ ద 45 మినిట్స్ ఆర్ సో అలాటెడ్ టు యువర్ పీరియడ్ అండ్ వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ దస్ మేక్ ద ఫుల్లెస్ట్ యూస్ ఆఫ్ ద టైం.
1: అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారం భుజించడం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
0: In the same way as you discharge your responsibilities as a teacher in terms of your obligations, so also in terms of your eating, follow a regimentation.
1: ee dehamunaku avasaramainatundi visranthini kudanu kramanni anusarinchali.
0: So also the body needs certain rest, and this again is bound to your discipline.
1: Manamu aataladukovatam kudanu ee kramaniki taginatundi reethiga manam aataladukovali.
0: So also when you play, you should play in tune with what you're expected to be doing.
1: కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించడం చేత మన యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
0: Once you transgress the domain of discipline, then your health itself will be in jeopardy.
1: కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి.
0: సో ఆల్సో యువర్ ఐడియల్స్ దట్ యు హావ్ సెట్ బిఫోర్ ఫర్ యువర్ సెల్ఫ్ షుడ్ ఆల్సో బి ఇన్ ట్యూన్ విత్ ఎ సర్టెన్ డిసిప్లిన్.
1: ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం.
0: సో ఐదర్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఫర్ టీచర్స్ హావింగ్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: నిత్య జీవితం లోపల అన్ని రంగములు యందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ అవర్ ఓన్ డే టు డే ఎగ్జిస్టెన్స్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ అండ్ వీ షుడ్ ఫాలో దెమ్.
1: మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు.
0: You certainly are aware of this fact. Darwin was a great scientist.
1: ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు.
0: Now he was an internationally acclaimed scientist.
1: ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది.
0: Now he made a beginning as a humble person.
1: అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ వచ్చాడు.
0: Now right from the moment he started getting to know things, he was following a certain discipline.
1: ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: He belonged, he came from an ordinary family.
1: కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి వాడు.
0: But he had this intensive desire within him that he should follow an ideal life.
1: ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది.
0: Now he set his sight on a certain group.
1: Henslow aneetvanti oka guru paina itaniki vishwasam kudirindi.
0: He had implicit faith on this group called the Henslow group.
1: Atanu chaala aadarshavantamainatvanti vaadu.
0: Now this man by himself was an extreme a model person.
1: Nirantaram kudanu atani aashayalanu atani yokka pravartanannu taanu gurtinchukuntu nadicheetvanti vaadu.
0: Now this Darwin would look upon this Henslow as his ideal and would try to follow in his footsteps.
1: Kramakramina ee vidhamainatundi aadarshanni kontha tanaku paatinchetappudiki prapanchamlo oka Henslow aneetundi vaani tejasanta idaniki vachi cheripoyindi.
0: Now when this process was going on thus, a day came wherein all the glory and all the magnificence of this Henslow was one with this person.
1: ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు.
0: And then people started saying this is the image of this Henslow.
1: అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి.
0: In the same manner you have in the country of Bharat Valmiki.
1: నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతను రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు.
0: Valmiki was one who would continuously chant the name of Rama, sing the glory of Rama, so much so that a day came when the effulgence of Rama and all the glory of Rama became one with Valmiki himself.
1: మనం ఒక జాబు రాయవలనన్న మొట్టమొదటి విషయాలను మనలో చిత్రించుకుంటాం. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం.
0: Now before you venture out to write a letter, you would sort of plan out what you wish to write, how you wish to go about writing it, and the contents proper. You have a plan of action before you start writing the letter.
1: ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అనే మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం.
0: సో ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గో అబౌట్ బిల్డింగ్ ఎ హౌస్ యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వేర్ షుడ్ యూ హ్యావ్ ద డ్రాయింగ్ రూమ్ వేర్ షుడ్ బి ద కిచెన్ యూ మస్ట్ హ్యావ్ ద ప్లాన్ అండ్ ద లేఅవుట్ ఆఫ్ ద బిల్డింగ్ బిఫోర్
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం.
0: What this means is that within yourself you have an ideal set of surroundings, a fixed image, and you are trying to give a concrete shape to what you have felt thus within.
1: కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి చిరిక్రియలు కాని అనుభవించేటువంటి ఆనందములు కాని లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కాని అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలని మనం అనుభవిస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ ఇస్ మానిఫెస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ లార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జాయ్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్షన్స్ దట్ యు ట్రై టు డు ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ విదిన్ యువర్ సెల్ఫ్.
1: మన మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try and understand this sacred truth that whatever we are is nothing but a reflection of the inner being, and in tune with this we should try and strive to do that which is good and noble.
1: Appude taginatvanti yokka kramamunu manamu aacharinchina varam avutam.
0: Only when you have a certain set of a goal like this you could be successful in your venture.
1: Ee kramanni manamu anusarinchatam cheta paripurnamainatundi aarogyanni kudanu manam andukoni paripurnamainatundi aanandanni kudanu manam anubhavinchavachchu.
0: Once you are tied to a certain regularity, a certain amount of discipline, you would also be able to secure happiness in its totality in terms of health and various other dimensions.
1: ఈ ఆరోగ్యమునకు ఆంగ్ల భాషలో హెల్త్ అని చెప్తుంటారు.
0: Now in English language this health connotes a certain well-being.
1: అనేటువంటిది హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
0: This word health has its origin from this helid, from a word helid.
1: హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థం.
0: This word helid has also a meaning, totality, fullness.
1: పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము.
0: ఇట్ ఆల్సో హాస్ అనదర్ మీనింగ్ ఆఫ్ బీయింగ్ సేక్రెడ్.
1: ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం?
0: వాట్ ఈస్ దిస్ ఫుల్నెస్ ఆర్ టోటాలిటీ?
1: అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి.
0: Now every organ in the body is dependent on every other organ.
1: ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి.
0: Every nerve in turn is dependent on another nerve.
1: దేహములో ఉండినటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ను ఆశ్రయించే ఉంటుంది.
0: Every cell in the body is likewise dependent on every other cell.
1: కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది.
0: సో ఇన్ దిస్ వే వెన్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద బాడీ ఈస్ సేక్రెడ్ అండ్ ఫుల్ దట్ ఈస్ వాట్ కనోట్స్ ద టోటాలిటీ ఆఫ్ ఫుల్నెస్. అనగా
1: శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి.
0: What this means in turn is that the body, mind and atma should be sacred and should be in their fullness.
1: ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి.
0: When you don't have this fullness of the sacredness within you, then you tend to undergo changes.
1: కనుకనే మొట్టమొదట దేహమునకు ఆత్మకు మధ్య ఉండేటువంటి మనస్సు రెండింటిని చేకూర్చేటువంటి మైత్రి మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది.
0: Now in these three entities, the body, mind and the atma, mind as it is between these two extremes is one which builds the bridge of friendship between body on the one hand and atma on the other.
1: మనకు స్నేహం కలగవలనన్నా, ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనం వెతకనక్కరలేదు.
0: Now if you really want to go about making friends with a great person, you don't have to go outside of you.
1: అధ్యాపకులకు విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు.
0: Like the friend which binds or who binds the student on the one hand and the teacher is the book.
1: ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు.
0: In the same manner, one who has given his life for the spiritual pursuit of his existence, certainly his own mind is a great friend.
1: దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవము యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడాను ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: If you ask a question, what's the purpose of thinking of God all the while, then the answer is that in a course of time, the effulgence and splendor of God will be with you and you will become one with that.
1: మనలో ఎట్టి మార్పులు ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకొని మన ముఖము మారుతూ ఉంటాయి.
0: Now whatever thoughts we are turning over within our mind, whatever ideas we have been having, are very much reflected in the facial countenance that we exhibit to the outside world.
1: ఒక వ్యక్తి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుచుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని విచారంగా కనిపిస్తున్నావే అని కూడా ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి? తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్సు రూపంలో ఆవిర్భవిస్తుంది.
0: A person who is sad and grief stricken, he is accosted by a second person and without the first one uttering a word, the second one keeps asking, why are you so sad? Whatever is happening to you? Now the first one has not said anything, but his face is an index to his own feelings within himself.
1: అదే విధముగానే మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించుచున్న సమయంలో తన యొక్క ముఖవచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది.
0: In the same manner, one who is extremely happy and joyous, that happiness of his is reflected in the facial expression, a benign one, a joyful one that he exhibits to the world.
1: కనుక మొట్టమొదట మనసు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది.
0: So the first and foremost transformation, as far as man is concerned, is that of the mind.
1: మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల,
0: when the Mughal emperors were ruling the land,
1: Aurangzeb vishayam meekandarki telusunu.
0: You certainly have heard about Aurangzeb among these.
1: Shah Jahan Aurangzeb yokka tandri.
0: Shah Jahan was the father of Aurangzeb.
1: Aurangzeb lopala oka durgunamu oka durbuddhi prarambhamaindi.
0: Now in Aurangzeb was born a bad thought, a bad idea.
1: ఎంత కాలమైనా తండ్రి రాజ్యం ఏలుతుంటే నేనిప్పుడు రాజ్యం ఏలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది.
0: If my father were to go on reigning and ruling seemingly in an endless way, when will I ever ascend to the throne? He wanted to conquer, he wanted to kill, behead his father.
1: అక్రమా అనాచారాన్ని కూడాను ఏ మాత్రము చింతించక ప్రవేశపెట్టాడు.
0: Now he did not really give room. He didn't want to think about the pros and cons of whatever he is contemplating to do, and he set about his task.
1: కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకొని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు.
0: In the end, he made friends with the evil ones, defeated his father, and imprisoned him.
1: ఔరంగజేబుకు కారనేషన్ జరిగింది.
0: And Aurangzeb was duly coronated.
1: ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడాను కూర్చేసుకొని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించాడు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది.
0: Now at the time of the coronation, he got his friends around him and started discussing ways and means, how can I now remove my father totally from this world?
1: తక్షణమే అతని శిరచ్ఛేదనం చేయాలి అన్నారు.
0: Now there are those in this group of his who said, you must behead your father immediately.
1: ఈ విషయము తండ్రికి తెలిసింది షాజహాన్కు.
0: షాజహాన్ got to know about this.
1: చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదనం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు.
0: షాజహాన్ felt very happy. He said, I have been defeated by my son. I have lost my kingdom to him. And rather than suffer like this, I would rather die.
1: ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్.
0: షాజహాన్ sent word to Aurangzeb that I am awaiting this sort of a punishment now.
1: అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తి పరిచినట్టు అవుతుంది. చి, ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తి పరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు.
0: And then this evil and wicked one that Aurangzeb was said, if I were now to fall in tune with my father's wishes, I'll be satisfying a wish of his. Rather, I would not do this. I would do something else.
1: యావత్ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు.
0: He in turn decided that I would rather have my father imprisoned for the rest of his life. And what's more, for his companion, he had a foolish one to be living with his father.
1: అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు.
0: So having pronounced his judgment about what's the father going to do, he had a copy of the Quran and he had a foolish person to go, and he said, these two will be friends for my father for the rest of his life.
1: అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసము లోపల ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపినటువంటి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు.
0: షాజహాన్ felt delighted at this. Here I am in total solitude. I can live at peace with myself in the jail, and here is a good friend of mine, and what's more, I have a Quran to go through. These all Allah's grace.
1: Tellavari lejatam Quran nu chadavatam mitruniki aneka vidhamuluga dani explain chesi cheppatam prarambhinchadu.
0: So what he would do now is start reading from the Quran right from the morning, and then impart the contents of the Quran to his friend, and he would spend his time thus in a sacred way.
1: Aite ee snehitudu ఏమీ మార్పు కలగటం లేదు. ఎంత పవిత్రమైన విషయాలు చెప్పినా తన ముఖం లోపల ఏ విధమైనటువంటి మార్పులు కనిపించడం లేదు. ఇది చూచాడు చీచీ చీచీ, ఇలాంటి మూర్ఖుడైనటువంటి మిత్రుడు నాకు లభించటము ఏ జన్మంలో చేసుకున్న పాపం అనుకున్నాడు.
0: దిస్ ప్రాసెస్ వుడ్ కంటిన్యూ. షాజహాన్ రీడింగ్ అవుట్ ఫ్రమ్ ద ఖురాన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద కంటెంట్స్ టు దిస్ ఫూలిష్ ఫ్రెండ్, బట్ హీ వుడ్ రియలైజ్ దట్ కమ్ వాట్ మే, నథింగ్ వాస్ బీయింగ్ రిజిస్టర్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ బికాజ్ హీ వాస్ ఫూలిష్ టు ద ఎక్స్ట్రీమ్. Then he started bewailing his own fate. What's the point in trying to teach something to a foolish one like this?
1: అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు.
0: Maybe it is a result of some past sin that I have committed in life before. Then he started looking inwards within himself.
1: మొదటి మిత్రుడు నాకు శాంతి.
0: My friend, the first slot is shanti or peace, he said.
1: రెండో మిత్రుడు నాకు సఖ్యము, అనగా అదే ఒక ప్రేమ.
0: Second of my friends is prema or love.
1: మూడో మిత్రుడు నాకు వాత్సల్యము.
0: The third of my friends is affection.
1: నాలుగో మిత్రుడు నాకు అనురాగము.
0: And an intense liking, endearment, that's my fourth friend.
1: ఐదో మిత్రుడు నాకు మధురము.
0: And the fifth of my friends is melody.
1: ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి ఒక అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు.
0: So these friends of mine will certainly, in some way or the other, try to come to life what's my inner nature.
1: నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు.
0: As again these five friends of mine, I have one more who's on a higher pedestal.
1: అతని నా మనస్సు.
0: And that friend of mine is my mind.
1: మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశం అవుతుంది.
0: If I make friends with my mind, then everything is mine.
1: అప్పుడే నేను ధాంతుడవుతాను.
0: Only then will he become a dhanta.
1: ధాంతుడే కాదు వేదాంతుడవుతాను.
0: Not merely that, he'll become a vedanta.
1: వేదాంతములో నేను ప్రశాంతిని పొందుతాను.
0: And in this vedanta, I'll secure absolute peace.
1: ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు.
0: Having decided on this course of action, he started reading up the Quran in sincerity and he started assimilating all the
1: ఇదే విధముగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి.
0: In the same manner,
1: జీర్ణమైపోవాలి.
0: Whatever we have conviction about, whatever we have intense faith about, that we should try to assimilate and make one with our own existence.
1: మనకి ఇప్పుడు ఉడుకు అవుతున్నది.
0: Now for instance, we are experiencing heat.
1: మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
0: And we have a fan in our hands.
1: ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది.
0: Now this we should turn towards ourselves and swing it. Then we have this cooling effect.
1: ఈ విసనకరను బయట వైపున త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు.
0: Turn the same fan to the outside world and swing it. You won't get any benefit out of it.
1: గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి.
0: యు టాక్ అబౌట్ దిస్ బ్రీజ్ ఆఫ్ ఎయిర్ ఆర్ విండ్, ఇట్స్ ఆల్ అరౌండ్, ఇట్స్ ఆల్
1: ఓవర్. సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒక వైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది.
0: సో దిస్ ఎయిర్ ఆర్ విండ్ విచ్ ఇస్ ఆల్ అరౌండ్, ఓన్లీ ఇట్ హస్ టు బి టర్న్డ్ టువర్డ్స్ యువర్ సైడ్ సో దట్ యు కెన్ రియలైజ్.
1: మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు.
0: Whether you are swinging this fan or not, wind or air is very much around. This air is not to be found in the fan.
1: అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది.
0: In the same manner, our mind is like this fan.
1: మనం శాంతి సంతోషాలు అనుభవించవరనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి ఒక బయట వైపున దీన్ని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము.
0: When you want to experience peace and happiness, there's no point in turning the mind to the outside world.
1: దీనిని అంతర్ముఖం గావించుకుని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది.
0: టర్న్ ద మైండ్ ఇన్ వర్డ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ సెక్రెడ్ అండ్ ఎన్నోబ్లింగ్ వేస్ సో దట్ యూ కెన్ సెక్యూర్ దిస్ పీస్ అండ్ జాయ్.
1: కనుకనే మనము ప్రతి విషయం నందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ ఆఫ్ అవర్ లైఫ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
0: Now here are these students. Now in terms of the students' careers in their lives, how do we conduct ourselves?
1: ఈ విద్యార్థుల దగ్గర మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినాము, అది రైట్ ఆర్ రాంగ్ గా మనం ఏ విధమైన ప్రవర్తన దానిని మనం కొంతవరకు చింతించాలి.
0: Now in order to show what we should be or how we should be in the presence of the students, we should first of all throw ourselves back to our own student days and start asking what we were doing then.
1: Adhyapuduga kavatam cheta vidyarthulanu dikkarinchatamu leka shasinchatamu varini punishment cheyatamu manam chestunnamu. Aithe manam vidyarthuliga undinappudu mana adhyapakudu mana paina ivayadanga pravartinchinappudu manam ee vidhamainatvanti sthitilo undinamu aneetvanti dani motta motta nirnayam cheskovali.
0: Recall your student days and see what you were, what the situations were. Now today, because you are a teacher, you want to punish the students. You want to say this or that in terms of their own behavior. Before you do it, you first of all throw yourself back to your student days. See how you would have reacted as a student if your teacher would have said this or that.
1: మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపై ఏ విధమైనటువంటి మనసు మార్పు చేసుకున్నాం?
0: Now, when the teacher was giving us a punishment in those days, what was our own reaction towards that? You must ask that question.
1: కాని ఈనాడు కూడాను మనం ఆట్టి పనిష్మెంట్ ని ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మన వలే మార్పు చెందవచ్చును.
0: So in the same manner, if today you want to give a certain punishment to your student is likely to react in the same way. కనుక
1: విషయం నందు కూడాను self కొనుకు ఎంక్వైరీ చేయాలి.
0: So in every little thing again, you must proceed on this process of self-inquiry.
1: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ లోపలి మనకు సరి అయినటువంటి అర్థం మనకు చిక్కుతుంది.
0: ఇన్ దిస్ సెల్ఫ్ ఇన్క్వైరీ యు హావ్ ద ట్రూ మీనింగ్ కంటైన్డ్.
1: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంలో చేర్చుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతనే ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము.
0: Without the assistance of the self-inquiry, we are trying to look at the position that we are enjoying today, and in a blind way we go about trying to deal with the students.
1: Mahavakyam lopala tat tvam asi ani mahavakyam undi.
0: Now, one of the four mahavakyas is this tat tvam asi.
1: Tat anaga adi, tvam anaga nenu.
0: Tat means that, tvam means I.
1: Aithe deenini upanishattulu em vidhi cheppindi? Upanishat. Upa means samipam.
0: Now what does the Upanishad say? Upa means nearness.
1: Ni means krinda.
0: Ni means below.
1: Shat anaga kurcho.
0: Shat means sit.
1: Anaga daggara samipamulo neevu krinda kurcho. Adi deeni yokka artham.
0: So what this means is at a close quarter sit below.
1: Yavariki daggara?
0: Near to whom?
1: Guruku daggara.
0: Near the guru.
1: Aithe guruku equal ga kurchovalla kaadu krinda kurchovunnadu.
0: Do you sit on the same footing, on the same pedestal?
1: Deeni antaratham emiti? Vinaya vidheyatalu prakatinchu ani. Akkada
0: sit below the guru. What this means is let there be obedience and humility from your side.
1: Akkada nunchi neevu question prarambhinchu.
0: From that stage you ask a question.
1: Tvam nunchi question raavali, tat nunchi answer povali.
0: The question should emanate from tvam. Answer should come from tat.
1: ఈ తత్ తొమ్ము రెండిటికి మధ్యలో అసి ఉంటుండాలి.
0: Between this tat and tvam, in between you have asi.
1: అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి.
0: There is a link now between the answer and the question, and the joy thereof and the question and the answer.
1: ఇది ఉపనిషత్ యొక్క నిజమైనటువంటి అంతరార్థం.
0: This is the inner significance of this Upanishad.
1: దైవత్వానికి సమీపమైనటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది.
0: This Upanishad gives you a lesson with regard to how to reach God, close on to him.
1: సమీపత్వాన్ని బోధించేటువంటి యొక్క తత్వమే ఉపనిషత్.
0: The essence of Upanishad is to give you the gist as to how you can reach God.
1: సర్వత్ర ఉంటున్నాడు.
0: That is, God is everywhere.
1: ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి.
0: Upanishad will tell you how to reach, how to go closer to God. Now the question is, where should the question come from? Where should the answer emanate from?
1: మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
0: In the way in which you ask a question also, it is bound to a certain code.
1: కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకుని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం.
0: Now this is a normal practice in the world around us, that in terms of some colleges and universities, here are certain lessons and ask some questions from these lessons.
1: దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు.
0: సో ఇన్ ట్యూన్ విత్ దిస్ రిక్వైర్మెంట్ పీపుల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అట్ సమ్ పాయింట్.
1: నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు.
0: Yesterday also Professor Natarajan was following this procedure.
1: మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు.
0: Our teachers also followed what generally happens in the world outside.
1: అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారం చేయాలి.
0: At this point we should ponder over closely at one issue.
1: ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: The question that we should ask now is this in tune with what's prevailing in our institute?
1: మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి మనకు తృప్తి అవుతుంది.
0: If you really want to elicit an answer to a genuine question of yours, then you should meet him individually. There's nothing wrong in it, and the person concerned also will feel extremely satisfied.
1: మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము.
0: Now rather than do this, supposing you ask a question, you are only letting three weaknesses of yours manifest themselves.
1: మొదటి బలహీనత ఏమిటంటె క్వశ్చన్ వేయటం లోపల.
0: The first weakness in this process of asking a question is,
1: ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు.
0: One who does not know anything asks a question.
1: అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
0: That is, when he does not know the answer for that, he seeks the answer by way of asking a question.
1: ఇది మొదటి బలహీనత. తనకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకున్నాడు.
0: సో ఇన్ దిస్ వే హి ఎగ్జిబిట్స్ హిస్ ఇగ్నోరెన్స్ దట్ హి డజంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ క్వశ్చన్.
1: రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియాల అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు.
0: Now the second aspect is, I know everything. You want the world to know about it. So you ask a question.
1: ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే.
0: Now this sense of ego is also a case of weakness.
1: మూడో బలహీనత ఏమిటంటె నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్తాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం.
0: The third dimension to this is, by asking a question thus, will the person concerned answer me properly or not? You want to test the knowledge of the other person.
1: ఏదైనా కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే.
0: So this idea of trying to disarm the person concerned is also a case of weakness.
1: కనుక క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు.
0: సో దిస్ ఐడియా ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ టు ద ఫోర్ యువర్ ఓన్ ఫండమెంటల్ వీక్నెసెస్. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్.
1: కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి.
0: సో ఆర్ టీచర్స్ షుడ్ ఆస్పైర్ టు అండర్స్టాండ్ what's contained in a process like this.
1: ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు.
0: Now if one has to realize the fullness of one's existence in terms of realizing one's divinity,
1: కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు.
0: Not merely your morals are going to help you, not merely your scholarship is going to help you.
1: మనం ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి.
0: What you have learnt and imbibed should be shown in practice.
1: ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి ఏ బిసిడి అని పెడుతున్నాం మనం, దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు.
0: Now for instance we want to have this grade system ABCD for assessing our students performance.
1: Aithe nyayanga vicharana chesthe ee doubt kudani ye matram avakasalu levu.
0: We also are assailed by a doubt, how do we give the marking? Actually speaking
1: ee question ku palani answer anetundi telisinatundi adhyapakuniki doubt e undadu enta marks veyalani.
0: Actually speaking you should have no doubt with regard to how you should go about marking, because a teacher who knows the answer proper will never have a doubt as to how many marks.
1: Janaku sariyainatundi answer teliyinatundi adhyapakuniki enni marks veyala em cheyalani doubt puttundi.
0: Only that teacher who does not know the answer himself will have this doubt, how many marks do I give for this question.
1: Ee answer correct ga telisinte ఇది సరిగా ఉంది ముక్కాలు రైట్, దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు.
0: Now this answer is 75% correct. So whatever marks you have set apart for the question,
1: విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చు, విధానం మార్పుగా ఉండవచ్చు.
0: You would give 75% of the marks. Or rather, if you say the contents are okay, but the way in which it has been answered is different, well, naturally you have to
1: అప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు.
0: In that case, we should look only to the contents, not the way in which it has been presented to you.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటాయి.
0: Or for instance, the problem. The answer may have been obtained correctly, but the steps could be differing a little.
1: కనుక ఈ ఆన్సర్ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంటారు.
0: So in that case, such a situation, take a look at the answer and in tune with the steps that have been given, you could modify your assessment.
1: అయితే ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి.
0: Now at this point, the present system that we have here is whether you get 40 or 70, the assessment is the same.
1: ఎట్లంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ.
0: Now how you might ask, now in a subject like mathematics it's easy to get 90%.
1: కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం.
0: But in a subject like history getting 90% is extremely difficult.
1: ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప.
0: If you get 50 or 45%, it's a commendable achievement.
1: కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 marks వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు.
0: So here you have one who gets 45% is A, one who gets 90% is A.
1: Aithe ee vidhananni kontha varaku nu adhyapakule konni rakamainatvanti samjashi teeskovali.
0: So in matters such as these, the teachers themselves should discuss and find ways and means of finding a solution.
1: ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజో పోతుంది.
0: Now, in those students who are inherently weak, it's not merely confusion, but they also lose their fuse.
1: ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి.
0: It's not merely confined to the students, also the teachers are subject to this.
1: అయితే ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
0: Of course, in the initial stages, such discrepancies are bound to occur. It takes some time before a degree of stability is obtained or achieved.
1: మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుంది.
0: Now, our system is extremely new and innovative.
1: అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుంది.
0: It is not merely innovative but also a laudable one and a very high sounding one.
1: ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు. డిగ్రీ తో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది.
0: The end product of our system is not merely a degree, it's also a case of understanding one's own fullness of existence and a sense of purpose in this
1: జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాము.
0: Our system of education is such as to understand the intrigues and intricacies of one's own existence.
1: ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగముల యందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది.
0: There is this equal mindedness of purpose in terms of appreciating one's life not merely on the ethical or the moral or the spiritual or the economic or the political or the scientific, but it's a totality of all these put together.
1: కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్, అన్నింటి యందు కూడా వీడు ఉత్తీర్ణుడు కావాలి.
0: Because the idea is awareness is life and a person should be successful in all the fields of endeavor.
1: తెలుసుకోవాలి.
0: He should get to know all possible things touching his life.
1: ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి.
0: Now if he is not knowing a thing fully, he is bound to have doubts.
1: మన పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి.
0: But then against this, you should have implicit faith and conviction in this system that we are pursuing.
1: తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు.
0: There is a saying in Telugu, first have belief and faith, then you get it digested.
1: Nammakame lekapothe aatmavishwasam manaku kuduradu.
0: Without this element of belief you can't have a conviction of purpose.
1: Aatmavishwasam lenetunte vaadu konni vidham ante anumana grastudu avtadu.
0: Once you do not have this fullness of conviction from your side, you'll have doubts surely.
1: Anumana grastuniku shanti undadu.
0: One who is assailed by doubts, he can't have peace.
1: Shanti leni vaaniki sukham labhinchadu.
0: And without peace you can't enjoy happiness.
1: Kanuka ee sukham aneetvantidi kevalam oka nammakam paine aadharapadi untundi.
0: So this happiness or comfort is based upon this faith or belief in the first place.
1: Mottamota manam prati vishayanni kuda manam vishwasinchali.
0: So first and foremost thing is you must have this implicit faith in everything.
1: Kontha mandi manam bhavistuntamu మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకు పూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు.
0: Now there are those who say it's only when we experience something we can build up some faith or belief. How is it possible?
1: నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది?
0: Now the answer to this question is only when you start experiencing, putting into practice, will you be able to have a faith there.
1: నాకు ఏదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాను అనుకునేటువంటి విషయము ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి.
0: I start believing only when I have experience is like this. It's like saying that only when I have mastered the art of swimming will I get into this water.
1: Swimming raavalante neellallo mundu dunkali kada.
0: Now if you want to go to get to know this swimming, you must first get into the water.
1: Neevu water lo neellallone dumukaka neeku eetha raavalante etla vastundi.
0: Now you are not prepared to plunge into this water and you want to get this swimming. How is it possible?
1: Isakalo eetha nechukotaniki veelu kaadu.
0: You cannot learn swimming in sand.
1: కనుక మనమంట మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి. తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి.
0: సో హావ్ దిస్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ ఆఫ్ పర్పస్, ప్లంజ్ ఇన్ టు దిస్ వాటర్ టు మాస్టర్ దిస్ స్విమ్మింగ్.
1: కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ, ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ దట్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ, ఐదర్ ఇన్ ఎ థింగ్ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఇన్ ఎ థింగ్ దట్ యు వాంట్ టు డూ యువర్ సెల్ఫ్.
1: తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు.
0: వన్ హూ కాన్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి.
0: సో హావ్ దిస్ ఫెయిత్ ఆర్ ట్రస్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానమని.
0: దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెలింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ హావ్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెన్ యూ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాము.
0: వన్స్ యూ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: అండ్ వన్స్ యూ హావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ విల్ సర్టన్లీ హావ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ద బేస్ ఇన్ సపోర్ట్ యూ కాంట్ బిల్డ్ వాల్స్.
1: గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు.
0: అండ్ వితౌట్ ద వాల్స్ యూ కాంట్ హావ్ ద సీలింగ్.
1: రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద సీలింగ్ యూ కాంట్ లివ్ అండర్ దట్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైక్ ఎ ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైక్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ యువర్ లైఫ్.
1: కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు.
0: సో హియర్ యూ రియలైజ్ దట్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ యువర్స్ ఆల్ దీస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వన్ అదర్. దే డు నాట్ కాంట్రడిక్ట్ వన్ అనదర్.
1: అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ దిస్ కామన్ డినామినేటర్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుక మనం టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడా ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి.
0: So even when you want to teach something, try to equate your student with yourself.
1: ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
0: Because this element of self is present everywhere.
1: అదే ఒకటి ఐ అనుకుంటాం మనం.
0: Sometimes we look upon this as
1: I. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి యందు ఉంటుండాలి.
0: Where do you find this I? Not merely in yourself. You find this I in every being.
1: ఇక్కడ నేను ఎంచుకొని ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు.
0: Now we stand here and ask a question, who's Kasturi? He stands up and says, I am.
1: Evaru Safai ante I antadu.
0: Who's Safai? And then he stands up and says, I am Safai.
1: Evaru Mahajan ante atanu I antadu.
0: Who's Mahajan? And he replies, I.
1: Evaru Hemalata ante ivu nenu I antundi.
0: Who's Hemalata? And she stands up and says, I.
1: కస్తూరి, సఫాయి, మహాజను, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి ఎందు ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేర్.
0: సో హియర్ కస్తూరి, సఫాయి, మహాజన్ అండ్ హేమలత ఆర్ డిఫరెంట్ ఇన్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ దేర్ ఇస్ దిస్ కామన్ ఆన్సర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఈచ్ ఐ ఐ.
1: ఈ ఏకాక్షర ఐని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి ఐని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ దిస్ మోనోసిలబుల్ ఐ, యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఐ ఆఫ్ దీస్ త్రీ గుణస్.
1: ఈవైఈ ఐ ఒకటి ఉంది మరి.
0: దేర్ ఇస్ దిస్ ఐ ఈవైఈ.
1: ఈ ఈవైఈ ఐ అనేటువంటిది శరీర, మనస్సు, ఆత్మలతో కూడినటువంటిది.
0: దిస్ ఈవైఈ ఐ ఇస్ దాట్ కంటైన్ విత్ ఇన్ బాడీ, మైండ్ అండ్
1: ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు, దేహము, ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి.
0: అండ్ దిస్ మోనోసిలబుల్ ఐ ఇస్ బియాండ్ దీస్ త్రీ కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఇట్స్ వన్ అండ్ ద ఓన్లీ వన్.
1: కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే.
0: Now when you ask this question deeply, you will understand that this journey of life is nothing but going from this idea of I to the idea of we.
1: వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే.
0: Like you are going from this individual entity to a collective existence.
1: Swam nunchi soham ku prayaname.
0: Like going from swam to soham.
1: Idi okka vidhanga mana vicharana chesthe I and you anetvanti dani pettukunte I and you are one ani manam antam.
0: Now it's like this. If you say I and you, your answer will be I and you are one.
1: ఇది పూర్తిగా విచారణ చేస్తే ఐ అండ్ యు ఆర్ వన్ ఇది కరెక్ట్ కాదు.
0: Now when you go deeper into this, I and you are not one.
1: I and you are we.
0: The answer should be I and you are we.
1: మనం వన్ కావాలంటే ఏమైపోలా we and we are one అయిపోతుంది.
0: Now when you want to become this one, we and we should become one.
1: నీలోనా నేనున్నా నాలోనా నీ ఉన్నావు ఇది వుయ్ అయిపోయింది. వుయ్ అండ్ వుయ్ ఆర్ వన్ ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది అది.
0: ఐఎమ్ ఇన్ యూ యూఆర్ ఇన్ మీ వుయ్ అండ్ వుయ్ ఆర్ వన్ వేర్ ఎవర్ యు గో ఇట్ ఇస్ దిస్ కలెక్టివ్ వుయ్.
1: అనగా సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది ఇక్కడ ఉంటుండాలి.
0: వాట్ దిస్ మీన్స్ అగైన్ ఇస్ సెల్ఫ్ ఇస్ దేర్ సెల్ఫ్ ఇస్ హియర్.
1: అయితే ఏది సెల్ఫ్ ఇష్యూ అని పెట్టుకుంటే సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్ అన్నారు.
0: వాట్ ఇస్ రియల్ సెల్ఫ్? సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్.
1: సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫిష్ గా ఉంటుండాలి.
0: Now when you talk about this I, it is self, selfish.
1: ఈ దేహాన్ని మనసును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము.
0: Now you are basing your conclusions on this.
1: ఈ శరీర మనస్సును ఆధారం చేసుకోకుండా ఉండేటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని.
0: Now that self which is not based on this body and mind of yours is a real self.
1: ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: Now this understanding will come to you only by realizing in practice what you feel.
1: కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి.
0: So whatever we wish to teach the students, we should first of all realize it ourselves through a process of experience, or at least endeavor to realize it thus. Only then embark on
1: nijamaina aarogyam aneetundi deham tho koodina maatrame ka
0: ee
1: sharira manasunu aadharam cheskokunda undinetundi self adi real self ani.
0: Now that self which is not based on this body and mind of yours is a real self.
1: Idi kramakramena konni

0: or at least endeavor to realize it does. Only then embark on
1: నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు.
0: Now, what is real health is not that confined to the body as such.
1: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు.
0: Now, is this moral or ethical behavior of yours containing the restricted to the worldly behavior?
1: ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సంబంధితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి.
0: All these are internally linked up to the very essence of your life, the spark of life.
1: ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు.
0: It is not possible to understand what's contained in this life.
1: Life ante emti oka jeevitham antunnam.
0: What is life? Merely living, you would say.
1: Ee life lopala enno vidhamainatundi vududurukulu vastunnayi.
0: And you are up against many obstacles.
1: Nijamaina life aatmato koodinatundide nijamaina life.
0: Whereas the true life is that where you have only the atma as the core.
1: Ee manas shariramunu vibhagam chesinappudu kaliginatundi okka swaroopame nijamaina life.
0: True life is that which can put aside mind and body.
1: ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: Now only in your deep sleep state can you realize what you really are.
1: స్వప్నములోనైనా కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనము వెంటాడుతుంటాయి.
0: Now even in your dream state possibly there are those subtle experiences that you experience.
1: కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు.
0: But in your deep sleep state even these subtleties of your
1: అక్కడ కూడా ఏదో ఒక
0: అనుభవించేటువంటి
1: యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి.
0: Now even in that deep sleep state there is this I which brings about the totality of existence.
1: ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు.
0: Here is a small example.
1: కన్నులు గట్టిగా మూసుకొని నీవు ఏం చూస్తున్నావని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది.
0: You have closed your eyes fully and you asked a question, what is that you are seeing? Your answer will be, I am not seeing anything. I am seeing darkness, darkness all around.
1: అయితే ఈ డార్క్నెస్ చూచేవాడు ఎవరు?
0: Now
1: చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు?
0: Now who is seeing this darkness? Without your seeing it, how are you saying it is dark?
1: కనుక అక్కడ డార్క్ ను కూడా చూచేవాడు ఒకడు ఉండటం వల్ల ఏమి కనిపించడం లేదు, ఒకటి చీకటి, ఆ చీకటి ఎట్లా కనిపిస్తుంది, అది ఎవరు చూస్తున్నారు?
0: సో దేర్ ఇస్ సమ్మన్ హూ సీయింగ్ దిస్ డార్క్నెస్. సో యూఆర్ సీయింగ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ సీయింగ్ దిస్ డార్క్నెస్.
1: కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్ష్యభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: So here in terms of this darkness there is a witness who is saying it is darkness.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తునకు చాటే నిమిత్తమై ఒకానొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు.
0: Now by way of trying to tell what lessons are contained in such illustrations, there was this child Krishna who once upon a time was playing pranks, mischievous pranks with mother Yashoda.
1: సాయంకాలం 5 గంటలు కావచ్చింది.
0: Now it was evening time and 5 in the evening.
1: అమ్మ ఆకలి ఆకలి పాలివవే పాలివవే అని వచ్చాడు.
0: Mother, mother, I am hungry. Please do give me milk.
1: తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది.
0: Mother said at all times, odd times, milk should not be given. I'll give you at night.
1: రాత్రి అంటే ఏమిటమ్మా అర్థం అన్నాడు.
0: He asked, what do you mean by night, mother?
1: చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అన్నది.
0: When it is darkness all around, when you are not able to see anything, that is called night.
1: కన్ను గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే
0: promptly he closed his eyes and said, oh mother, it is all darkness, I am not able to see anything, please it's night time, give me milk.
1: Anaga kannulu moosukunnanta matram ratri avutunda, ide cheekati yokka chihnamga bhavistu vachadu.
0: Now merely by closing your eyes can you say it is night? It is just a case of darkness all around.
1: Amma cheekati anetundi jagattulo ledu.
0: Mother, there is nothing like darkness in the world.
1: Cheekatilo velthuru undi.
0: In darkness you have light.
1: వెలుతురులో చీకటి ఉంది.
0: In light you have darkness.
1: ఒకటి మనకు గోచరించే సమయం రెండోది మనకు గోచరించదు.
0: When we are able to see one, you are not able to see the other.
1: ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది.
0: One and the other are inextricably linked up with one another.
1: ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయములే కాని ఇవి రెండు ఒక్కటే అన్నాడు.
0: These two are basically one and the same, only that you are not able to see one and you are able to see other.
1: ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుంటాది మన యొక్క స్థాయిలో.
0: Now for instance it's daytime and it's light all around.
1: అయితే నక్షత్రాలు లేవా?
0: Does it mean that there are no stars?
1: ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి.
0: Stars are very much there even now.
1: ఈ వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం లేదు.
0: Because this excessive light you are not able to see them.
1: రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
0: Night time you are able to see the stars.
1: ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మాత్రమే, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో

0: ఉంటుండాలి.
1: బికాస్ ఇట్స్ డార్క్నెస్ నౌ యూఆర్ ఏబుల్ టు సీ స్టార్స్ అప్ ఓవర్ దేర్. సో ఇన్
0: వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది.
1: సో ఇన్ వన్స్ చైల్డ్హుడ్ యూ హ్యావ్ దిస్ ఏజ్నెస్, అండ్ వెన్ యూఆర్ ఓల్డ్ యూ కెన్ ట్రేస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్
0: చైల్డ్హుడ్. దుఃఖంలో సుఖం ఉంది.
1: సో ఇన్ జాయ్ యూ హ్యావ్ డిస్ట్రెస్, ఇన్ డిస్ట్రెస్ యూ హ్యావ్ జాయ్.
0: ఒకటి కనిపించే సమయంలో రెండోది మనకు కనిపించదు.
1: వెన్ యూఆర్ సీయింగ్ వన్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ ది అదర్.
0: ఒకటి ఫలించిన తర్వాత రెండోది మనకు కనిపిస్తుంది.
1: వెన్ వన్ ఫ్రక్టిఫైస్ ఓన్లీ దెన్ యూ కెన్ సీ ది అదర్.
0: దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: That's why it is being said, either distress or joy.
0: దీని విడది ఎవరి వశము కాదు.
1: It is not possible to separate these two.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You cannot see comfort separately.
0: కష్టము ఫలించనేని సుఖం అంటారు.
1: Once your hard toil has fructified, you can enjoy comfort.
0: కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖం.
1: The result of your hard endeavor is your joy.
0: ఒకదాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది.
1: The result of one endeavor gives you another.
0: కనుక జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తించబడుతున్నాయి.
1: So when you start asking questions thus, what you find is the one manifests as the many.
0: కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: This is the quintessence of life, and
0: ఈ విద్యలన్నీ కూడాను కేవలము ప్రకృత సంబంధమైనటువంటి విద్యలు.
1: All these skills are confined and restricted to your worldly existence.
0: అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యం ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు.
1: Now you must ask a question, or rather you could ask a question. In that which is ephemeral and temporary, can you find which is permanent and real?
0: అసత్యం అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందు కూడాను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి.
1: Certainly, in that which is ephemeral and temporary, you have a permanent and lasting one.
0: ఇప్పుడు దేహము అనిత్యము.
1: Like the body, it is
0: దేహము temporary. నీటి బుడగ.
1: Body is like the bubble, water bubble.
0: Mind ఒక మ్యాడ్ మంకీ.
1: Mind is like a mad monkey.
0: ఇది కోరికల యొక్క సమ్మిళితమైన మూట.
1: And this is a conglomeration of all your wishes and desires.
0: ఇది నిత్యమే అని వేదాంతం చెబుతుంది.
1: Now these two are temporary, an illusion. That's how the Vedanta determines.
0: ఈ నిత్యమైనటువంటి మనో బుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి?
1: So that which is mithya, how are they able to give you that which is satya?
0: కనుక నిత్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా గుర్తించడానికి వీలుంది.
1: So there is a way of trying to realize that which is satya through that which is a mithya.
0: Oka chinna udaharanam.
1: Here is a small example.
0: Manaku oka bhayankaramaina swapnam vachindi.
1: We have experienced a dream
0: bhayankaram.
1: Where we are given to a state of fear and agitation.
0: Aa bhayankaramainatundi swapnamu lopala okkatoru manaku kevvuna archesestam.
1: And because we are agitated, we let out a cry.
0: Ee archetappudu jagratalo vachi padipoyam.
1: The moment you have let out this anguished cry, you have woken up.
0: కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది.
1: So here you have even the dream is the cause for making you get up into this wakeful state.
0: అనేక మంది చెప్తుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు.
1: Now there are many who ask a question, what's the reason for this dream?
0: కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని కొంత.
1: Some say you are not able to digest your food, that's why you experience dreams.
0: నీకు జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి.
1: Or when you are in your waking state, you have been thinking excessively, that's why all these are being reflected in your dream.
0: ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు.
1: So each one has his own answer for this question.
0: కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం.
1: Whereas the correct answer for this question is, the main cause for dream is sleep itself.
0: కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైరే దీనికి మూల కారణం.
1: So also, what is the cause for all your troubles and difficulties? Your desires.
0: ఈ డిజైర్స్ ని కొంతవరకు మనం కదుపులో పెట్టుకుంటూ పోవాలి.
1: So we should try and curb our desires.
0: మన జగత్ కళ్యాణం అయినటువంటి ఒక విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి.
1: We should try and put our students in a path back. The world
0: మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి.
1: Now there are bound to be problems which are likely to crop up.
0: మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోద్ధారం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: The job that we are doing or the fact that we are trying to teach the students is not merely for the sake of these two. We want to benefit the students.
0: ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం.
1: If each teacher were to take upon just 5 students to mold them into worthy characters, the world at large will be benefited.
0: మనకు అన్ని తెలుసుననేటువంటి ఒక దీనికి మనం ఏ మాత్రం కూడా గురి కారాదు.
1: We should not succumb to this temptation to feel we have no ability. తెలియనటువంటి
0: ఎన్నో ఉండవచ్చు మనకు.
1: There are many things which we are not aware of.
0: మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి.
1: What we have not known, we should try to understand from
0: others. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజెప్పాలి.
1: What we have known, share it with others.
0: లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. Give and take. ఇచ్చుకొని పుచ్చుకోవాలి.
1: Life is not merely a one-way traffic. It's a two-way one. Give and take.
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుందో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం.
1: So every person has something or the other worthy to share with you. You never know what a person knows.
0: ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి.
1: Whatever a person tells you, if you feel you are going to be benefited, receive them gladly.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి.
1: Here again is a small thing.
0: ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం.
1: You get hold of a small sapling and plant it in the soil.
0: భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది.
1: And having done this, you will find that the sapling is growing.
0: దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాం.
1: You have also made arrangements such a way that
0: అది పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము.
1: You also have a little bit of manure added.
0: దానికి నీళ్లు పోశాము.
1: You are also watering it.
0: అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండాది మొక్క.
1: దిస్ sapling has got plenty of air, plenty of manure, plenty of soil, plenty of nourishing elements.
0: అయితే ఈ మొక్క గాలి కావటం లేదు.
1: But then this sapling is not becoming one with air.
0: ఈ మొక్క ఎరువు కావటం లేదు.
1: Nor is it becoming one with manure.
0: ఈ మొక్క నీరు కావటం లేదు.
1: Nor is it becoming one with water.
0: ఈ మొక్క భూమి కావటం లేదు.
1: It is not becoming one with soil.
0: ఈ భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువును తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది.
1: What the sapling is doing is, it is trying to derive the sustaining element contained in air, the soil, the manure and growing.
0: లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది దగ్గర ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి.
1: And the sapling grows in its own way. In the same manner, this life of ours is like the sapling. We should not become one with the others around us. Derive the sustaining force from the others and grow also. Take the good from others and become your own personality.
0: దీనినే వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is what is contained in this Vedantic statement, Brahma with Brahmaiva.
0: దేనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం.
1: What we continuously think about, that we shall become.
0: హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామ చింతన చూతేనే తాను కూడాను రోమ రోమము రామనామం అయిపోయింది.
1: Hanuman was one who would continuously chant the name of Rama, so much so that every strand of hair on his body became one with Rama.
0: దేనిని మనం దుర్భావములో చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం.
1: If you constantly delve all on bad and evil things, you would also become that.
0: మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం.
1: All the while think about good and the noble things and you'll become
0: good. కనుక be good, do good and see good. This is the way to God.
1: That's why it's been said, be good, do good, see good. This is the way to God.
0: ఈ మంచితనముతో మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And this element of goodness in you, you can succeed.
0: మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు కాదు.
1: Our positions might change, but your personality would not change or cannot change.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం.
1: Now as soon as an entity is born, you say it's a child.
0: అదే 10 years కు boy అని పిలుస్తాము.
1: After 10 years, you call the same entity as a boy.
0: అదే 30 years కు man అని పిలుస్తాము.
1: After 30 years, you say it's man.
0: అదే 75 years grandfather అంటాం.
1: At the age of 75, you say it's grandfather.
0: కానీ చైల్డ్ boy, man and grandfather ఒక్కడే.
1: But this child, boy, man and grandfather are the one and the same thing.
0: కాల మార్పు చేత రూప మార్పులు దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి.
1: The changes brought about by this element of time have brought about the changes in the designation of the
0: ఈ రోజు మనం అధ్యాపకులుగా ఉండొచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము.
1: Today you are teachers therefore, but there was a time when you were students.
0: పూర్వపు సంగతిని మనం మరవరాదు.
1: We should not forget what we were.
0: ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము.
1: From the stage of the student you have become a teacher.
0: మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: Being thus a teacher now, you must look upon yourself as a student.
0: అప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారమవుతారు.
1: Place yourself in the role of a student. Only then can you realize the full potentialities of your being a teacher.
0: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వ వృత్తాంతాన్ని కూడాను మరవరాదు.
1: So in every little detail, you should not forget what you were.
0: పూర్వపు వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వాట్ యు ఆర్ యు మస్ట్ స్టోర్ ఇట్ సెక్యూర్లీ అండ్ దట్ యు మస్ట్ ట్రై టు పుట్ ఇట్ ఇంటూ వాట్ యు ఆర్ నౌ.
0: ఒక సామెత ఉండేది తెలుగులోది.
1: దేర్ ఇస్ ఎ తెలుగు సేయింగ్ ఆర్ ఎ ప్రోవర్బ్.
0: అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టమ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి నువ్వు దోవలో పెట్టడం, ఎంత తప్పు పని చేశావు అని కోడలు నేరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కండు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కానీ అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటారు, ఉపాధ్యాయుల స్థాయి.
1: Now there is a proverb in Telugu wherein you're equating the teacher with the mother-in-law of the house. The mother-in-law is walking in the house, there is a tumbler in the way, and she gives it a kick. Now rather than find faults with herself, she starts admonishing the daughter-in-law. Why should you have kept this tumbler in my path in the first place? The tumbler has a place where it should have been kept. Now supposing the daughter-in-law is walking and also does the same thing to the tumbler. Again, the mother-in-law is quick to heap abuses on the mother-in-law. Can't you see properly? Where are your eyes? Why don't you walk properly? Can't you see the tumbler in your way? In this way, whosoever does the mistake, the thing is dumped on the daughter-in-law. In this way, the teacher, in the same manner, if the student is good, if the student is bad, everything is dumped on the student. In this position, you are like the mother-in-law of the house.
0: కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదట మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుంది.
1: So rather than be this, if you want your students to be good, we ourselves should be good in the first place.
0: అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి.
1: Now what a teacher is should be exhibited in the type of students that he molds.
0: భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: Now in the times of this Bhojaraja, he would try to understand what a teacher was like. He would try to see what the students were like.
0: Gurubuluku gurubuluku vadopavadam pettetundi vaadu kaadu athanu.
1: He would not pit one teacher against a teacher.
0: Aa guruvu yokka shishyunni ee guruvu yokka shishyunni pilichi veerilo vadopavadamlu vesi ee shishyudu gelustado athanu guruvu gelchinattuga undedi.
1: He would rather get hold of the students of either of these two gurus, pit them against each other. Which our student would win? That corresponding teacher would be pronounced as a greater one.
0: మన లోపల మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి.
1: In the same manner, in our educational institution, our students should be a reflection of our teachers.
0: మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి.
1: And through the medium of our students, the glory of our teachers should be exhibited, should be shown at last to the world.
0: ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి.
1: What we wish to teach the students, we should in the first place try to realize it in practice ourselves.
0: మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటది.
1: What we have done and said, we also get the result of that action.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Again, a small example.
0: ఇది ఒక కొబ్బరి చెట్టు.
1: Now this is a coconut tree.
0: ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు.
1: This is a natural coconut tree.
0: ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో.
1: And what is alongside is the shadow of this coconut tree.
0: ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి.
1: Now you are able to see the coconuts in the coconut tree. You are also able to see the coconuts in the shadow of this coconut tree.
0: Aithe nivu shadow coconut tree ni nivu ekkadaniki prayatnam chesthe shadow coconuts niku chethiki labhinchavu.
1: Now you are seeing the coconuts in the shadow all right and you want to get hold of them.
0: Aithe nivu real coconut lopala kuda nee yokka pratibimbu undadu akkada.
1: But you are not able to get them. As also when you start looking at the real coconuts also, you can't see
0: real coconut tree ni nu ekkite shadow coconut tree ni kuda nu ekkutuntavu.
1: So when you start going up the real coconut tree, you're also going up the shadow coconut tree.
0: నీవు రియల్ కోకోనట్ ట్రీని ఎక్కి రియల్ కోకోనట్ ట్రీ కోసుకుంటే నీ షాడో పోయి షాడో కోకోనట్ ట్రీని ఎక్కి షాడో కాయిన్స్ కోసుకుంటుండాలి.
1: You have gone up the real coconut tree and you are getting hold of these coconuts, the real coconuts. Your shadow also is doing likewise on the shadow coconut.
0: కనుక షాడో ను షాడో కోకోనట్ ట్రీస్ కోస్తుండాలి. రియల్ కోకోనట్ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోస్తున్నాయి.
1: So your shadow is plucking, getting hold of the shadow coconuts. Your real is getting hold of the real coconuts from the tree.
0: ఏ దీనిలోని ఉంటే రెండింటి యందును కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి.
1: So you're in the real one, you're being seen in both, so try to go in for the real one first.
0: Neevu kevalam shadow ne pothe real dinto neevu kanipinchavu.
1: If you go on the shadow one, you would not be seen on the real one.
0: Neevu satyanni gurtincheseste asatyamlo kuda neevu prakatitam avutavu.
1: The same manner, if you realize the truth proper, you're also progressing in this asatya, knowing
0: what it is. Neevu kevalam oka margaanni avalambisthe paramlo deeniki ematram paranni neevu lakshyamlo pettukunte ihamlo kuda nee yokka pratibimbam untadi.
1: In the same way, if you're going about your ways in this iham, in this world, you cannot find anything in the other world with
0: you. Kanukane rendu vidyalu manam gurtinchali, ihamuna sukimpa hematharaka vidya, paramana sukimpa brahma vidya.
1: Rather go about trying to look at that which is permanent, lasting. Certainly you are also understanding what is contained in this temporary and ephemeral.
0: Ee dharma vidyanu kuda manam gurtinchinappude brahma vidya manaku artham avutundi.
1: Only when you get hold of dharma vidya, you will also get this brahma vidya.
0: Kanuka ee dharma vidya lokulagunu konni vidhamainatvanti nibandhanalu, konni niyamamulu undatam cheta manamu anubhogulainatvanti ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్ కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారు తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది.
1: సో ఇన్ దిస్ ధర్మ విద్య దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ హావ్ టు బి అండర్స్టుడ్, విచ్ హావ్ టు బి నోన్. ఇన్ దిస్ ప్రాసెస్ వి హావ్ హాడ్ ఎన్ ఒకేషన్ వేర్ పీపుల్ లైక్ ప్రొఫెసర్ నటరాజన్ హావ్ కమ్ ఓవర్ to share with us what they have known from their own experience, and here we are to learn, so also they can also know and get to know what we have to offer to them. In this way there is a mutual sharing of what is known to either party.
0: ఈ వర్క్షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతూ ఉంటాము, అత్యవసరం.
1: So from this point of view, such seminars and workshops are absolutely necessary.
0: ఇది మిగతా సమస్తల లోపల ఇలాంటివంతా జరగటం లేదు.
1: Such seminars and workshops are not being carried out in other organizations.
0: కానీ మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు.
1: Of course, where such occasions, where you have these workshops around in other organizations, they'll be more in the nature of a picnic get-together.
0: అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది కానీ ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు.
1: Certainly decisions would be arrived at, but would not be translated into practice.
0: వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు.
1: Thousands of rupees are expended and a lot of time is wasted in the effort, but nothing beneficial comes.
0: కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి.
1: But all the seminars conducted in our institute are realizing the purpose for which they are conducted.
0: ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే.
1: All the teachers who are assembled here are fired by this desire, by this anxiety to know things which they did not know, and in turn try to make the best of it and share it for the betterment of the students and the community.
0: ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు.
1: And all the teachers who come thus, they also are falling in tune with our own atmosphere, with our own expectations.
0: అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడాను సమన్వయం అవుతుంది.
1: Only when you have all these conditions satisfied, can you really have
0: చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు.
1: If there are differences of opinion, either on the part of those who wish to communicate or on the part of those who wish to receive, you cannot really get the fullness of this.
0: ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది.
1: Here is a container below. Here is a container having oil above. Now you wish to pour the oil from the above container to the lower one. Even if you start shaking, a fraction of the container which contains oil, the oil will not be received by the container below. Both of them should be absolutely still and steady so that the oil from above can be got into the container
0: below.
1: So here in our institute, those who wish to communicate, they are steady and stable.
0: మన వినేటువంటి అధ్యాపకులకు హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి.
1: సో ఆల్సో ద హార్ట్స్ ద రిసీవింగ్ కంటైనర్స్ ఆఫ్ అవర్ టీచర్స్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
1: నో ఇట్స్ నాట్
0: అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ మియర్లీ స్టడీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఇట్ ఇస్ సెడ్. సో బోత్ ఆఫ్ దీస్ షుడ్ బి దేర్.
0: విన్నాము కదా అని ఒకే చోట మనం హేస్ట్ చేయకూడదు, తొందరపడకూడదు.
1: We have heard. Now don't hasten about your task.
0: Anukune chepparu. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: That's why it's been said. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Manu tondara padakunda shantanga deenini aacharanalo pettukoni poyi taginatvanti vidyarthulaga tayaru chesi meeru satkirtini pondi ee jagat vyapti ainatvanti yokka aadhyatmika tattvanni kudanu jagattuku pillala dwara andinchi ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ. మేక్ స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ బై గెటింగ్ టు నో థింగ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్. యూ డిరైవ్ ద బెనిఫిట్, షేర్ ద బెనిఫిట్ విత్ యువర్ స్టూడెంట్స్, షేర్ ఇట్ విత్ ద సొసైటీ ఎట్ లార్జ్. I'm wishing you, I'm hoping and blessing you that you shall be successful, and I'm bringing the discourse to a close.

0: In the year 1991, when I was in my mother's womb, my father was working in the super specialty hospital here in Prashanthi Nilayam. As the time of the delivery drew closer, my mother was admitted in a hospital in Hyderabad. One darshan, my father asked Swami for permission to go to Hyderabad, and Swami just said, "Don't worry, be happy." And soon after this, my father left for Hyderabad. Just before the delivery, my mother had a nasty fall, which resulted in a major fracture in her right ankle. But as the delivery time has arrived, the doctors had to just immobilize it and carry on. At the time of the delivery, the umbilical cord had coiled itself around my neck, and the doctors had to perform an emergency operation. At the time of birth, as I was not breathing properly, I very nearly died. And in that hospital, there were no facilities to take care of such emergencies. My father had to rush me to a nearby hospital, where due to Swami's grace, I became all right soon. Meanwhile, a supposedly simple operation for my mother's ankle turned out to be very complicated. Due to some breathing problems, she nearly died during the operation. But that assurance which Swami gave that day made sure that she lived. Doctors said that she would not be able to walk normally for the rest of her life. But now she is hale and hearty. Swami, if I stand before you today, it is only because of your love. I am eternally thankful to you.
1: Dinesh, chustundagaane rendu samasralu rendu kshanalla gadichipoyayi. Swami divya padala chanta, Swami leelalanu aalakistu, Swami kirtini pogadutu kaalanne marchipoyam.
2: Mana hostel jeevithamlo mana prati adugulo Swami manalni ela mundundi nadipincharo okka sari gurtu chesukundama.
1: Nenu Swami paathashalalo kottaga cherina samayamlo tallidandrulu vidichi undaleka intiki vellipodam anukunnanu. నిజానికి ఇంతమంది విద్యార్థుల్లో నేనెవర్ని? నేనిక్కడ ఉండడం అంత ముఖ్యమా? అయినా తనే నా తల్లి, తండ్రి, గురువు, దైవమని స్వామి నాకు గుర్తు చేయడానికి నన్ను ఇంటర్వ్యూకి పిలిచి తన అపారమైన ప్రేమ సాగరంలో నన్ను ముంచెత్తారు. అప్పటి వరకు ఇంటికి వెళ్లిపోదామనుకున్న నేను స్వామి ప్రేమ రుచి చూసిన తర్వాత నా తుది శ్వాస వరకు పుట్టపర్తిలోనే, స్వామి సన్నిధిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ చూపిస్తారని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనం.
2: అవును కార్తిక్, గుర్తుందా స్పోర్ట్స్ మీట్ లో మన మిత్రుడు సరిగ్గా చేస్తాడో లేడో అని ఎంతో బెంగబెట్టుకున్నాడు. ఆ ముందు రోజు తన స్థానంలో తను చేయబోయేది స్వామే చేస్తున్నట్టు అతనికి కలగొచ్చింది. దాంతో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ విధంగా ప్రతి క్షణం మా ఇంటా వెంటా జంటా ఉన్నానంటూ స్వామి మనకి అభయం ఇచ్చారు.
1: స్వామి, నీటి బిందువులా నిన్ను చేరాం మేము,
2: ముత్యం వల్లే మరి మారాము మేము.
1: స్వామి, మా గమ్యం మీరేలే,
2: మా జన్మం

0: It was in my 7th standard that I had one of my ever closest interactions with the Lord. That day, I had come to the mandir for my birthday celebration. And after Swami came to the portico, Swami blessed the birthday boys, after which he went inside the interview room. When Swami was inside, I was caught among my thoughts of what to do if Swami gave me any prasadam. Should I have the whole of it or should I share it with my brothers? So after having a tough walk with my selfishness and my helpful nature, I came to a conclusion that if Swami gave the prasadam with his own hands, then I would have the whole of it. If not, then I would share it with my brothers in the hostel. Moments after I had come to this conclusion, Swami came out, and as Swami began walking towards us, Swami mentioned to a senior brother sitting over there to get prasadam for us. And before Swami gave me the prasadam, Swami waited a minute, after which he told that brother, "See, you boys, when you receive prasadam from me, you go anywhere to consume it singly, even to the extent of having it in a bathroom. Whereas these boys, when they receive prasadam from me, they go to the kitchen, make small pieces of the prasadam and distribute it to all the boys. See the broad heartedness of these boys. Swami, it was a great lesson which you taught me that day. Those moments of divine lessons at your lotus feet will stay etched in my mind forever."
1: Jadav, Gurtunda, 2 samvatsaralu mundu Swami Brindavan nunchi vachin tarvata manalandarni deggariki pilchi manam ela nadchukovalo chepparu.
2: Avunu Hemant, appadi nundi Swami mana prati adugulo prati palukulo nilichi manaku dari chuparu.
1: Manato ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
2: స్వామి, ఆ బంధం గురించి చెప్పాలంటే,
1: చంద్రకాంతి కొరకు వేచే తెల్ల కలువలు మేము,
2: పాల జల్లుల పోలు వెన్నెల నిచ్చు రేడువు నీవు,
1: నీటి కొరకై వేచి ఉండే ఎండు చేలలు మేము,
2: నీరు నిండిన నల్లని ఆ మేఘమాలవవు నీవు,
1: నీ కనుల నుండి వచ్చే కిరణ పిపసులు మేము,
2: జగతి అంతయుకు వెలుగునిచ్చే కిరణమూలము నీవు,
1: తొలుత నుండి తప్పటడుగులు వేయు పిల్లలు మేము,
2: తప్పు చేసిన మమ్ము మందలించి మా ప్రతి అడుగున నిలచినది నీవు,
1: విశ్వమంతా నిండియున్న ప్రేమ సంద్రము నీవు,
2: ప్రేమను ఒడలంతా నింపుకున్న మధువు బిందువు మేము,
1: మమ్ము నీలో చేర్చుకున్న ఏమి భేదము నీకు,
2: నీలో భాగమయ్యామన్న సంతోషమే గాని మాకు,
1: కన్ను చెప్పే ధన్యవాదము ఏపాటిదో రెప్పకు,
2: మేము చెప్పే ఈ ధన్యవాదము ఆ పాటిదే నీకు.

0: దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితంలో సాధకులు చేసేటువంటి తరిబీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
1: And the procedure that are being followed by sadhakas and devotees, that is being described as abhyasa yoga.
0: Itti abhyasamuna kante daivamunu hrudayamlo nilupukoni tadatma bhavamunu pondi ekatvamlo divyatvanni pondetuvanti yokka divyasthitike dhyanamu annaru.
1: Dhyanam, meditation has been described as that method by which one thinks of the Lord in his mind and becomes one with the thought itself and the object.
0: Dvai chintayam anetutti dhatu nunchi puttinade dhyanamu anetutti padam.
1: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
0: దై చింతయామనగా భగవంతుని చింతనే ధ్యానము అని కూడా చెప్పబడుతుంది.
1: ద్వై చింతయా రెఫర్స్ టు ది రిమెంబరింగ్ ఆఫ్ ద లార్డ్.
0: కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ నౌ అండ్ దెన్ కెనాట్ బికమ్ మెడిటేషన్.
0: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం. ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
0: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటారు.
1: Practice is associated with time, circumstances and the object.
0: Kala karma karanamulo atitamaina sthitine dhyanam ani cheppabadutundi.
1: Meditation on the other hand transcends the element of time and the aspect of the place and things like that.
0: Kanukane abhyasamula kante uttamainatundi dhyanamu ani.
1: Therefore meditation has been described as superior to practice.
0: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
1: నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సుపీరియర్ టు మెడిటేషన్.
0: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
1: నాలెడ్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎంక్వైరీ.
0: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
1: ఇట్ ఈజ్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్.
0: క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగంలో కూలుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
1: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమనందు న కర్మణ న తజయ తరేన త్యాగే నేకే అమృతత్వ మానసు. ఈ దివ్యమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ థాట్ సర్వసంగ పరిత్యాగ హ్యాస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉంటుంది.
1: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
0: ఒకటి మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యం పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
1: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
0: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు యజ్ఞ సాధన ఎందుకు ప్రవేశించలేడు.
1: ఇఫ్ man does not have something like a goal, he would not be able to achieve anything.
0: Kanukane motta mota jignasi aneetundi sthitilo prarambham avutundi.
1: Therefore in the very first place one has

0: ఎంటర్ ఇన్ టు ది స్టేజ్ కాల్డ్ జిజ్ఞాసి. జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది. ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసి వన్ ఎంటర్ ది స్టేజ్ ఆఫ్ సాధక. అక్కడ నుంచి అరుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు. ఆఫ్టర్ దాట్ హీ రీచెస్ ది గోల్ ఆఫ్ అరుడ. జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
1: If you want to understand this in a easier terminology, it will be compared to studentship.
0: Anaga vidyana abhyasinchadamlo vishayanni kodikarinchadamlo konni vishayanni telusukunnatalo prathamika sthayilo undeyandi sthiti.
1: This refers to the stage wherein one tries to acquire information.
0: Kanuka jignasi anetundi vaadu దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
1: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
0: Sattvamasya tattvanni vicharana dwara telusukovadam.
1: Trying to understand the principle of tattvamasya through inquiry.
0: Tattvamasya anaga tat tvam asi. Danini deenini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kuda telusukoneetundi yokka prayatnam.
1: Tattvamasya refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
0: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
1: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
0: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
1: The sadhaka stage we compare it to the stage of employment, profession, practicing.
0: Vidyane lekapothe udyogam anedi labhinchadu.
1: If one does not have education and qualification, one may not be able to get a job.
0: Kanukane jignasa anetundi sthayilo vidyana abhyasinchi sadhaka anetundi sthayilo taru udyogam aacharinchadu.
1: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
0: Arudu anetundi pensioner madri untaru.
1: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
0: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
1: One receives pension and becomes a pensioner only after completing his job and
0: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
1: One gets employment only after one acquires education and qualification.
0: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
1: These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is
0: arudhastaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
1: Arudha stage we compare to the stage wherein one would enjoy complete peace of mind and he would be able to just enjoy that unity in all the beings.
0: Dinini pratyekinchi bodhinchinatvante భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి నానభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ ది వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
0: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
1: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ మధ్య విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ది సాధకాస్ ఆఫ్ టుడే ఆర్ ఎంటరింగ్ టు ది స్టేజ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫస్ట్ అండ్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ.
0: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
1: ఐ డోంట్ నో వెదర్ యు హ్ క్లియర్లీ అబ్జర్వ్ దిస్ ఆర్ నాట్ ఇన్ ది వైల్ అడ్రెసింగ్ ఇట్ ఇస్ సెడ్ బ్రదర్
0: సాయి ఫ్యామిలీలో ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది రుచిగా లేదు, ఇక్కడ హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉంటుండాలి.
1: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
0: These are part-time devotees in Chappavachu.
1: And this stage that we described as the stage of part-time devotees.
0: Kani Bhagavad Gita ro avidanga chappaledu.
1: In Bhagavad Gita, this is not given in that particular fashion.
0: Neevu purti saranagati mikammani bodhinchindi.
1: It has taught complete surrender.
0: Ee saranagati tattvamunaku కాలము ప్రధానం.
1: ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ ది టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
0: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
0: కాలవశుడు జీవుడు.
1: ద వన్ హూ ఈస్ బౌండ్ బై టైం ఇస్ మ్యాన్.
0: కాలాతీతుడు దేవుడు.
1: ద వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది టైం ఇస్ గాడ్.
0: మృత్యుక్లిష్టుడు జీవుడు.
1: ద వన్ హూ ఈస్ మార్టల్ ఈస్
0: అమర స్వరూపుడు దేవుడు.
1: ద వన్ హూ ఈస్ ఇమ్మార్టల్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకమని ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యు టేక్ షెల్టర్ ఇన్ డివినిటీ యూ బి ఏబుల్ టు ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైం.
0: కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ కాలకాల.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రింద కరిష్యతి అని కాలము జీవుణ్ణి పెంగుతూ ఉంటుండాలి.
1: టైం ఈజ్ కన్స్యూమింగ్ మ్యాన్.
0: కాలమునే మింగేటువంటి వాడు దేవుడు.
1: గాడ్ కన్స్యూమ్ టైం ఇట్సెల్ఫ్.
0: కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం అండ్ వర్షిప్.
0: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
1: ఉపనిషత్ హెస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ ఆఫ్ ద వర్క్.
0: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు పే సాల్యుటేషన్స్ టు ది వర్క్ అండ్ యాక్టివిటీ.
0: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని, మంచి కాని చెడ్డ కాని, ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
1: ఇట్ ఇస్ ది టైమ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ది మ్యాన్ డౌన్ ఫాల్ ఆర్ ఫర్ ది మ్యాన్ ప్రోగ్రెస్, ఫర్ ది గుడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఫర్ ద బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఫార్ అర్నింగ్ మెరిట్ ఆర్ ఫర్ అర్నింగ్ డిమెరిట్.
0: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ యూజువలీ ప్రే ఇన్ దిస్ పర్టికులర్ వే, ఓ గాడ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైం, ప్లీజ్ సీ దట్ ఐ సాంక్టిఫై మై యాక్టివిటీ అండ్ ఐ సాంక్టిఫై ది ఎలిమెంట్ ఆఫ్ టైం అండ్ రీచ్ దై లోటస్ ఫీట్ అండ్ స్పెండ్ మై టైం ఇన్ దై సన్నిధి.
0: దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతయ్య కూడాను కాలముతో లీనమైనటువంటిది.
1: ది ఎంటైర్ వరల్డ్ విచ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది సైట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇనెక్సిసిబుల్
0: కాలం ప్రభావంలో చేరినటువంటిది.
1: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైం.
0: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైం.
0: కాలము ఎవరి కోసము ఆగదు.
1: టైం డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
0: కాలమును జీవులు అనుసరించవలసినదే కానీ జీవులను కాలము అనుసరించదు.
1: జీవీస్ ఆర్ లైఫ్ ది టైం. టైం డస్ నాట్ ఫాలో మెన్.
0: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
1: టైం మే బి కంపేర్డ్ టు ఏ ట్రెమెండస్ ఫ్లో.
0: సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి.
1: ఓన్లీ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ టైం.
0: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
1: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
0: Tanu tanu aashrayinchinatundi padarthamu rendu kudanu pravahamlo kottukone poyetundi vastuvule.
1: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
0: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అంతరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
1: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
0: మొద్దును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
1: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
0: ఆ ఒట్టే దైవం.
1: And that particular person or that
0: ఆ గట్టే దైవం.
1: That is God.
0: అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై, ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు.
1: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
0: కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
0: pray. Sadhakudu anyada sharanam nasti tvameva sharanam mama. Neevu tappa naaku anyam ledani sharanagata avutadu. Ee vidhanga avutadu madiya dhanam dharadi sarvapara samarpitam ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
0: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
1: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఏ వెరీ బిగ్ కర్చర్.
0: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దైవమునకు అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
1: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
0: అది ఏ మాయా.
1: That curtain is delusion.
0: ఈ మాయ అనగా ఏమిటి?
1: What is the meaning of illusion?
0: ఈ మాయ అనేటువంటిది లేనిది. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయ.
1: మాయ ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫ్రమ్ ద వరల్డ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయ.
0: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయ.
1: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయ.
0: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
1: Whatever you are thinking as existing does not really exist.
0: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
1: Whatever you are thinking does not exist really exists.
0: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
1: Remember that always there is only one thing which is true.
0: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
1: Truly speaking, the world really does not exist. Please see.
0: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
1: We see a rope and mistake it to be a snake.
0: కానీ పాము లేదు.
1: There is no snake there.
0: లేని పాములు ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులు గురి అవుతున్నాడు.
1: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
0: ఈ భయమునకు కారణం ఏమిటి?
1: What is the reason for this fear?
0: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
1: Imagining things which really do not exist as existing, that is
0: ఈ భ్రమనే బాధలకు కారణం.
1: This particular feeling is responsible for all the troubles.
0: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞానతత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాగుగా మనకు పొందుతుంది.
1: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
0: అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంది.
1: Then there will be no fear whatsoever.
0: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు.
1: To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope.
0: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతయు కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యము గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాము.
1: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
0: Manavu ee jagattunu vishaya drishtito chustunnam.
1: We are viewing it from the point of view of the objective world.
0: Vicharana drishtito manavu chudatam ledu.
1: We are not looking through enquiry.
0: Dinni vicharana drishtito chusinappudu ee jagat anedi pravahika satyam.
1: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
0: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
1: Pravahika satyam or continuous flow refers to a continuous change which will be taken.
0: Nadiloni jalamu pravahinchutune untuntadi.
1: The waters in a river will be continuously flowing.
0: Aithe aa yokka pravahinchinatvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలం చేరిపోతూ ఉండాలి.
1: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
0: ఇది నిరంతరం ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
1: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ అ కంటిన్యూస్ ఫ్లో.
0: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
1: Whether there is water in the river or not, it is still described as a river.
0: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
1: whether you live, exist in the world or you do not exist, still it is the world.
0: ఇది సత్యం.
1: This is the truth.
0: మార్పు చెందకమే ప్రవాహం.
1: Change itself may be flow.
0: కనుక ప్రవాహిక సత్యమే ఈ జగత్.
1: Therefore, this particular truth associated
0: అనగా సత్యముతో చేరిన నిత్యము అని.
1: This is truth associated with a untruth.
0: నిత్యముతో కూడినటువంటిదే సత్యము.
1: Associated with untruth is truth.
0: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
1: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
0: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
1: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెర్ ఇన్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
0: ముడిగట్టితో చేరినటువంటి దర్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
1: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
0: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
1: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
0: Kanukane, idi trigunatmaka swarupamainatiti maya.
1: Maya is associated with three attributes.
0: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkati.
1: Illusion, ignorance, all these are synonyms tamas and tamas, all these are
0: tamasanna mayane, ajnanamanna mayane,
1: tamas also refers to
0: prakruti anna mayane,
1: nature also refers to ignorance,
0: maya anna mayane.
1: Well, illusion is illusionism.
0: Anaga leni danini gramichi లక్ష్యంగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం.
1: థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ కమింగ్ అండర్ ఇట్స్ స్పెల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మాయ.
0: అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ సత్య, బ్రహ్మన్ ఇస్ ట్రూత్ అండ్ జగత్ విద్య ఓన్లీ అ ట్రూత్.
0: జగత్తు భావం మాత్రం విద్య కాదు, జగత్ విద్య కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ట్రూ బట్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఈజ్ ట్రూ.
0: కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
1: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
0: కనుకనే భగవద్గీత యందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
1: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యువర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ మీ.
0: నన్ను తెరగదు సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
0: భగవంతునితో కూడినప్పుడు భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించవు.
1: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
0: One chinna udaharanam.
1: One small example.
0: Petta petta srimantulu bhavanam nudu, oka petta kukkaru uchadaru.
1: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
0: Ee kukka anni bazaar kukkala vantidi kaadu.
1: This dog is not like a street dog.
0: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
1: This has been brought up by a person who has been showing such an affectionate.
0: అటు ఇటు పోయేవారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
1: This dog does not go on barking when it sees people moving around.
0: ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
1: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to...
0: కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
1: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
0: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
1: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫార్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
0: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
1: బట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద గేట్.
0: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనతో తీసుకుని పోతాడు లోపల.
1: ద ఓనర్ రికగ్నైజెస్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ హి కమ్స్ డౌన్ అండ్ గోస్ టు ద గేట్ టేక్స్ హిమ్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్.
0: ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధములకు ప్రథమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ దట్ వుడ్ బి దేర్ టు ది బంగ్లో ఆఫ్ మోక్ష ఆర్ డెలివరెన్స్ అండ్ బ్లిస్.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కాలేటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హీ కమ్స్ దేర్ ది డాగ్ క్యాచెస్ హోల్డ్.
0: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు.
1: ఫియరింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ ఎ డాగ్ బైటింగ్ దెమ్ ఎట్సెట్రా దే రన్ అవే దే గో బ్యాక్.
0: వారికి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు దృఢ సంకల్పుడైనటువంటి వాడు యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
1: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజంట్ మైండ్ ది డాగ్ అట్ ఆల్ హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
0: కనుక దృఢ నిశ్చయుడై యజమానుడైనటువంటి వాడు ఈ యజమానుడనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
1: Therefore, the one with the firm resolve and who has decided to just receive the master will stay there and enter the palace of peace.
0: కనుకరే అర్జునుడి నాయన, నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క దృష్టికల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగము చేయి.
1: Continue, cultivate practice, constant practice.
0: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణు దొరుకుతావు.
1: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
0: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
1: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
0: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
0: మామను స్మరించు. యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: ఇది యుద్ధం కాదు.
1: దిస్ ఇస్ నాట్ వార్.
0: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like a ordinary quarrel with the individual.
0: Nee indriyamulato nee durgunamulato nee duraalochanalato nee durbuddhulato neevu yuddham chesinattuga bhavinchu. Nanne smarinchu.
1: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
0: Meeru cheyavalsinatti yuddham parulato kaadu vyaktulato kaadu jeevulato kaadu.
1: You did not wage a war with others, with individuals, with a person.
0: నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
1: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
0: వాటిని నీవు సాధించాలి.
1: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
0: ఇంద్రియాలోకము గెలువజాలం.
1: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
0: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
1: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్
0: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
1: Only when you control and completely adhere
0: to your senses,
1: you will become the king of the entire universe.
0: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిగులన్నీ పట్టగలడు.
1: But if you are defeated by the inner senses, how can you just win the enemy?
0: నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
1: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
0: If you are the lodi indriyalu nuvu sadhinchalaniki prayatninchu.
1: Inner enemies if you win, you can win the external enemy.
0: Adi eppudu sadhyam avutundi? Sharanagathi pondinappude sadhyam avutundi.
1: When is this possible? Only when you surrender.
0: Nadi, nenu, navaru aneetundi bhavalu untinanta varaku kunanu neeku sharanagathi bhavam neeku labhyam kaadu.
1: My objects, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
0: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
1: This is only an activity in భూతాకాశం.
0: భూతాకాశము జయించాలి.
1: You have to win the భూతాకాశం.
0: చిత్తాకాశమును సాధించాలి.
1: You have to win even the చిత్తాకాశం also.
0: చిదాకాశంలో ప్రవేశించాలి.
1: And you have to enter.
0: అందులో ప్రవేశించిన తర్వాత నీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు.
1: Once you enter చిదాకాశ, all the other things are taken care of.
0: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కాను, ఒక రిక్షాను, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
1: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
0: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
1: If there is no one else to help you, we'll have to క్యారీ ది లగేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడో అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
1: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యు లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
0: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
1: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
0: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చోకూడదు, తన పెట్టెను పుట్టను నింటి మీద పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే సిట్ ఇన్ ద ట్రైన్ బట్ స్టిల్ కీప్ ద లగేజ్ ఆన్ దర్ హెడ్.
0: కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి.
1: వన్స్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ ఆఫర్ ఎవ్రీథింగ్.
0: ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు.
1: వాట్ ఇస్ టు బి డన్, వెన్ ఇట్ ఇస్ టు బి డన్, హౌ ఇట్ ఇస్ టు బి డన్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై హింసెల్ఫ్.
0: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రం ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ యువర్ సెల్ఫ్.
0: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
0: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
1: రామ రీచ్ ది మౌంట్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై
0: భగవంతుడు. ఎప్పుడు కూడా లీలా మానస విగ్రహుడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
0: అది కేవలం నటన సూత్రధారి.
1: హీఈస్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
0: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడు అవుతాడు.
1: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ది నేచురల్.
0: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
1: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
0: రాముడు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: Rama acted as if he is tired and he
0: tanu bala tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemadalu dukkukoni kinda vestunnadu.
1: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
0: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishranthi teesukundam annadu.
1: You put up a hut somewhere here, we can take a little rest there.
0: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
0: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
0: నాను ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రాముడికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై, లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling
0: so upset? Anna, tallini, tandini, baryanu, biddanu, rajyamunu, sarvasanga parityagudai, tama aagnani, naaku, తాడముగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి, నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు, నాకొక్కటి నేను.
1: లక్ష్మణ
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు వేయమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I have only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchaneetundi ledu, nee aagnane naa yokka ishtam.
1: Your command is my wish and I don't have
0: ishtam edo adhi naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
1: I obey and that is my duty.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: My goal and my everything is yourself. I don't have second thought.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీతమ్మ ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ దేర్ షుడ్ నాట్ బి ఎ సెకండ్ థాట్.
0: అలాగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రం ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్
0: ఇటువంటి మ్యాన్. అంతా నీది అంతా నీది.
1: Everything is yours. All is yours.
0: చెప్పిన దానిని తిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: Surrender refers to implicitly implementing what has been asked to be done.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
0: everything.
1: After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హెస్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ యాజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ డివోషన్.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: Once you surrender, you'll be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of permission. Grace will be flowing.
0: Anamuna yandunna.
1: Whether you are in the forest.
0: Aakashamuna nunna.
1: Whether you are in the sky.
0: Pattanamuna nunna.
1: Whether you are in the town.
0: Pannanunna.
1: Whether you are in the
0: village. Uttameeda nunna.
1: Whether you are in the
0: river. Kattetabadi unna.
1: Even if you are in the river.
0: Ekkada nunna nene dippu annadu.
1: Wherever you are, I will be your shelter.
0: Aavidamga naaku saranagathini kammani aadeshinchadu.
1: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

كَذَّبْتُمْ وَلِيَ